స్ఫటిక రజత వర్ణం మౌక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రాకరాగ్రే దధతముర

పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈశ్వర వైభవం ఎక్కడ వర్ణించబడింది అంటే భారతీయ విద్యలన్నిటికీ మూలమేమిటి? వేదం. విద్యాసు శృతి ఉత్కృష్ట అని చెప్పబడుతున్నది. అన్ని విద్యలలో ఉత్కృష్టమైన విద్య ఏది అంటే వేద విద్య. అదే అన్ని విద్యలకి మూలం. అలాంటి వేదం ఈశ్వరుని గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని ప్రయత్నించే వారికి ఆ వేదం ఇచ్చినటువంటి గొప్ప భాగం ఏది అంటే రుద్ర నమకం అని. ఆ నమకం ఆధారంగా మన పరమేశ్వర వైభవాన్ని చెప్పుకోబోతున్నాం ఇక్కడ. రుద్ర భాష్యం అని చెప్పబడుతూ ఆ శీర్షిక క్రింద ఈశ్వర వైభవాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. వేదం అనంతమైనటువంటిది. అనంతావై వేదాహ అని చెప్పారు. అనంతమైన వేదాల్లో ఒక వేదాన్ని తీసుకుని వ్యాసదేవుడు నాలుగుగా వర్గీకరించి ఋగ్యజు సామ అధర్వణములు అని అందజేశారు. ఆ తర్వాత వేదాన్ని అనుసరించి ఇతిహాస పురాణములు ఇవన్నీ కూడా ఏర్పాటయ్యాయి. ప్రధాన ఇతిహాసమైన మహాభారతం, అష్టాదశ పురాణాలు, భాగవతం వ్యాసదేవుడు అందిస్తే మరో ఇతిహాసమైన కావ్యమైన రామాయణాన్ని వాల్మీకి అందజేశారు. ఇది మన భారతదేశంలో ప్రధానంగా చెప్పుకున్నటువంటి విద్యలు. ఇక అటు తర్వాత వచ్చినటువంటి ఇతర విద్యలన్నీ, మంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రస్తావించబడుతున్నాయి. ఇప్పుడు ఆ వేదం ఏం చెప్పింది ఈశ్వరుడు గురించి అని వివరించడమే విశేషం. వేదం అంటే ఏమిటి అంటే వేదం వ్యాసుడు రాసినది కాదు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. వేదం వ్యాసునిచే వ్యాసం చేయబడింది. కృష్ణద్వైపాయునిచే వ్యాసం చేయబడింది కనుక ఆయన పేరు వేదవ్యాసుడు అయ్యాడు. వేదం ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క శబ్దస్వరూపం వేదం. ఆయన యొక్క శబ్దస్వరూపం, ఆయన యొక్క శబ్దస్వరూపమే ఆయన గురించి చెప్పగలదు, కానీ ఇంకేమి చెప్పగలరు చెప్పండి. అందుకు వేదం ఏం చెప్పింది అంటే ఆద్యంతములు వేదమంతా పరమేశ్వర తత్వాన్ని ప్రతిపాదించడానికే పుట్టాయి. మొత్తం వేద భాష్యం మనం చెప్పుకోవాలి ఇక్కడ. అలాంటిది కేవలం రుద్రాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే ఇప్పుడు ఆ వేదముల్లో రుద్రం అనే ఒక్కదాన్ని మనం తీసుకుని చెప్పుకోబోతున్నాం. వేదానికి మళ్ళీ నాలుగు భాగములుగా విభజన చేశారు. అదేమిటంటే సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు అని వేదాలు. ఇందులో ప్రధాన భాగం సంహిత. దాని యొక్క వినియోగాన్ని మనకు చెప్పేవి ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు వేదాంత విద్యను చెప్తాయి. ఇలా వేటికి వాటిగా నాలుగుగా విభజించారు వేదాన్ని. అంతేకాకుండా వేద విషయాన్ని ప్రధానంగా తీసుకుంటే మూడు కాండములుగా వేదాన్ని గురించి చెప్తారు. అదేమిటంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. కర్మకాండ అంటే వైదిక యజ్ఞములు, వాటి ద్వారా ఏర్పడిన సంస్కారములు, ఇవంతా కర్మకాండ కిందకు వస్తాయి. ఉపాసనాకాండ అంటే ఆ వేద మంత్రముల ద్వారా వివిధ దేవతల్ని ఉపాసించడం అనేది ఉపాసనాకాండ. చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ఆత్మవిద్యకు సంబంధించింది జ్ఞానకాండ. ఇలా మూడు విధములుగా వేదాన్ని విభజించారు. కర్మకాండ ఉపనిషత్కాండతోనూ, ఉపనిషత్కాండ ఇటు ఉపాసనాకాండతోనూ కలవవు, వేటికవే విడివిడిగానే చెప్పబడ్డాయి వేదంలో. అయితే సంహితలలో ప్రధానంగా యజుర్వేదంలో చెప్పబడుతూ ఉన్నటువంటిది రుద్ర నమకం అనేటువంటిది. ఇది నిజానికి కర్మకాండలో భాగంగా వస్తుంది. అక్కడ వేదంలో ఏ భాగంలో వస్తుంది? కర్మకాండలో భాగంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కర్మకాండగానే తీసుకునేటట్లయితే భాష్యము ప్రవచనము అక్కర్లేదు, యజ్ఞం చేస్తూ కూర్చోవచ్చు ఇక్కడ. కానీ మనం భాష్యం చెప్పుకోవడానికి కూర్చున్నామంటే దీనిలో కేవలం కర్మకాండ కాకుండా జ్ఞానకాండకు సంబంధించిన విషయం ఒకటి, ఉపాసనాకాండకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి భాగం వేదంలో మరొకటి మనకు కనిపించదు. ఇటు ఉపాసనకి అటు జ్ఞానానికి అన్నిటికీ కలబోసినటువంటి ఒక భాగం అవుతోంది రుద్రం. అందుకు మనం తీసుకున్నాం. ఈ విషయం ఏదో మనం చెప్తున్నది కాదు, వేదమే చెప్పింది ఆ విషయం. అయ్యా, ఈ రుద్ర నమకం ఏదైతే ఉందో అది జ్ఞానకాండ, అంటే బ్రహ్మ విద్య, అది ఆత్మవిద్యను ఆవిష్కరింపజేసేటువంటిది అనే విషయం ఉపనిషత్తుల్లో చెప్తారు. దీని యొక్క ప్రశస్తి ఉపనిషత్తుల్లో చెప్పారు. అంటే దీనిని మనం జ్ఞానకాండగా చూడాలన్న విషయం అక్కడ. ఇక ఉపాసనాకాండ అనడంలో సందేహమే లేదు. ఒక్కొక్క మంత్రంతో పరమేశ్వరుని వివిధ స్వరూపాలని ఉపాసించడం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. భక్తికి సంబంధించిన అనేక అంశములు దీనిలో చెప్పబడతాయి. ఈశ్వర స్వరూపాలు ఏవేవైతే పురాణాల్లో ఇంకా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయో ఆ స్వరూపాలన్నిటికీ మూలాలు రుద్రంలోనే లభిస్తాయి మనకి. రుద్రంలో ఒక్కొక్క మంత్రంలో కూడా పరమేశ్వరుని యొక్క అన్ని రకముల రూపములు చెప్పబడినాయి. మరి ఇంత ప్రశస్తి కలిగిన దాన్ని మన శ్రద్ధగా ఏకాగ్రంగా వింటే ఆ వినడమే ఒక పెద్ద కర్మకాండ, ఒక యజ్ఞం చేయడం.
ఆ వినేటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని భావన చేయడమే ఉపాసన. ఆ స్వరూపం ఇక్కడదే అని మనం తెలుసుకోగలిగితే అది జ్ఞానకాండ కూడా అయిపోయింది. ఆ మూడింటి ప్రయోజనం కూడా మనం ఈ 9 రోజులు సిద్ధింపజేసుకునేటట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపజేయాలని ప్రారంభించుకోబోతున్నాం. అయితే రుద్రాధ్యాయంలోకి ప్రవేశించే ముందు ఆ రుద్రాధ్యాయం యొక్క స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. దాని ప్రశస్తి ఏమిటి, ముఖ్య విషయం గమనించవలసింది ఏమిటి అంటే రుద్ర నమకములలో శివుడు ప్రతిపాదింపబడుతున్నాడు అనే విషయమే కాక రుద్ర నమకములే శివుడు అని తెలుసుకోవాలి. రుద్ర నమక మంత్రమే మొత్తంగా శివస్వరూపం. అందుకు శివుణ్ణి ప్రశస్తిగా మనం ప్రార్థించడం, కీర్తించడం ఎంత గొప్ప విషయమో ఈ మంత్రముల వైభవాన్ని స్మరించడం కూడా అంతే గొప్ప విషయం. శివుణ్ణి స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో రుద్రాధ్యాయ వైభవాన్ని స్మరిస్తే అంత పుణ్యం లభిస్తుంది. గనక ఆ రుద్రాధ్యాయం ఎంత గొప్పదో ముందు తెలుసుకుందాం దానిలో ప్రవేశించే ముందు. ఎందుకంటే మనం స్పర్శించబోయే విషయం, మనం ప్రవేశించబోయే విషయం ఎంత ఉత్కృష్టమైనదో ఋషులు శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకుంటే దాని యందు మనకు శ్రద్ధ గౌరవము భక్తి ఏర్పడదు. ఆ భక్తితో మనం దాని వద్దకు వెళితే ఆ శబ్దస్వరూపుడైన రుద్రుడే తనలో ఏముందో తానే చూపిస్తాడు. అందుకు ముందు శ్రద్ధగా ఆ రుద్రం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. వేదం గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం కదా, వేదం అంటే ఏమిటి, అందులో రుద్రం ఎక్కడ చెప్పబడింది, రుద్రం చెప్పబడ్డ చోటు యజుర్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని మనం 4గా విభజించాం. నిజానికి ఒకటే వేదం, వేదములు ఇన్ని రకములుగా లేవు, అనంతావై వేద. దాని యొక్క స్వరూపం బట్టి ఈ విభజన మన సౌకర్యం కోసం చేసుకున్నటువంటిది. ఇందులో యజుర్వేదం ఎటువంటిది అనంటే ఇది యజ్ఞమునకు వినియోగించేటువంటి విషయములన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ యజుర్వేదం వేదములకు హృదయస్థానంలో ఉంది అని చెప్పారు. ఆ యజుర్వేదంలో మళ్ళీ హృదయస్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే రుద్ర ఏకాదశిని. ఏకాదశిని అంటే 11 అనువాకాలతో ఉన్నటువంటి రుద్రమంత్రములు. దీనికే మనం నమకం అని లోకంలో అంటూ ఉంటాం. నమకమని, రుద్రైకాదశిని అని, శతరుద్రీయం అని, శ్రీరుద్రమని, దీనికి అనేక పేర్లు. ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి మనం. ఎక్కువగా వేదంలోను పురాణాల్లోను దీని గురించి ప్రస్తావించేటప్పుడు శతరుద్రీయం అనే మాటనే ఎక్కువ వాడుకలో మనకు చెప్పబడుతుంది. ఎందుకు శతరుద్రీయం అన్నారనేది కూడా మనం పరిశీలించబోతూ ఉన్నాం. రుద్రాన్ని చెప్తే పూర్ణ వేదాన్ని స్మరించినట్లుగా, సర్వయజ్ఞములు చేసినట్లుగా ఎందుకన్నారో కూడా తెలుసుకోవాలి మనం. ఈ శతరుద్రీయం అనేది ఆ యజుర్వేదంలో హృదయస్థానంలో ఉంది, అది విశేషం. అందుకే వేదములన్నింటిలో ఈ మధ్య భాగంలో, హృదయ భాగంలో ఎందుకు రుద్రాన్ని పెట్టారు అంటే, సాధారణంగా మనం ఒక ఇంట్లోకి వీధిలోకి వెలుగు కావాలి అంటే ద్వారం మధ్యలో పెడతాం దీపాన్ని. దానిని ద్వార్దేహిళీ దత్త దీపన్యాయం అంటారు. ఇలాగా అలా పెట్టబడినటువంటి దీపం అటూ ఇటూ ఎలా వెలుగు చూపిస్తుందో అలాగే యజుర్వేద మధ్య భాగంలో పెట్టబడే ఈ రుద్రం అటు ఉపాసనాకాండగా, ఇటు కర్మకాండగా, అటు జ్ఞానకాండగా కూడా చెప్పబడుతుంది. కనుక ఆ స్థానంలో పెట్టబడింది, అది విశేషం. దీనిలో ఆ స్థానంలో చెప్పి దీని యొక్క పరిపూర్ణతని, ఇది ఒక ప్రత్యేక విద్యగా దీన్ని చెప్పారు. అందుకే రుద్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాన్ని అధ్యయనం చేసినట్లే. ఇంకా ఏ భాగానికి కనబడిన ప్రస్తావన, దీని యొక్క ప్రసిద్ధి ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లో కూడా చెప్పబడ్డాం. శతరుద్రం యొక్క గొప్పతనం ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లోని ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం, శతరుద్రీయానికి అర్థం ఈ మంత్ర ప్రవేశానికి వెళ్లే ముందు ఎక్కడెక్కడ చెప్పబడిందో కొంచెం స్మరిద్దాం. జాబాల్ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో విశేషంగా యాజ్ఞవల్క్యుని వద్దకు మోక్షకాంక్ష కలిగినటువంటి బ్రహ్మవాదులు వెళతారట. ఉపనిషత్తు అంతా కూడా తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయా అన్నట్లే గురువుని ఆశ్రయించి బ్రహ్మవిద్యను తెలుసుకోవడం అని వస్తుంది. అలాగే ఆ జాబాల్ ఉపనిషత్తులో చెప్తున్న విషయం ఏంటంటే యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్ళి వీళ్ళందరూ అడుగుతున్నారు ఏమని, అతహైనం బ్రహ్మచారిణ ఊచుహు. బ్రహ్మచారులందరూ అడిగట, బ్రహ్మచారులు అంటే పెళ్లిగాని వాళ్ళు అని అర్థం తీసుకోవద్దు. బ్రహ్మచారులు అంటే బ్రహ్మమునందు చరించువారు అని అర్థం. పరబ్రహ్మము గురించే నిరంతరం భావన చేస్తూ తత్ప్రాప్తికే సాధన చేసేవారు బ్రహ్మచారులు. వీరందరూ కూడా అడిగి ఏమని అడిగారు, కిం జప్యేన అమృతత్వం బ్రూహి అని అడిగట. ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుందో చెప్పమని అడిగారు. అమృతత్వం అంటే ఏమిటి, కైవల్యం. పరమాప్త ప్రాప్తినే అమృతత్వము అని అంటారు. ఆ అమృతత్వం కిం జప్యేన, దేన్ని జపించడం చేత లభిస్తుంది అని అడిగితే, సహోవాచ యాజ్ఞవల్క్య
యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు శతరుద్రీయేనేతి, స్పష్టంగా చెప్పేశాడు. శతరుద్రీయం జపించడం వల్ల, జపించడం వల్ల లభిస్తుందిట. ఎందువల్ల అంటే ఏతాని హవా అమృతస్య నామధేయాని, మీరు ఏ అమృతత్వమని చెప్పారో ఆ అమృతము యొక్క పేర్లే ఇవి అని చెప్పాడు. అది విశేషం. ఏ అమృతత్వాన్ని ప్రస్తావించి లక్ష్యంగా పెట్టుకుని మీరు అన్నారో ఆ అమృతత్వం యొక్క పేర్లు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏతాని హవా అమృతస్య నామధేయాని, అమృతం అంటే పరబ్రహ్మము అని అర్థం. పరబ్రహ్మ యొక్క పేర్లు ఇవి గనక ఏ తైర్ హవా అమృతో భవతి, దీనిని హవా హవనము చేయుట వలన, ఇక్కడ హవనము అంటే ఉపాసించడం వలన, ఆరాధించడం వలన, తత్సమర్పణాభావన వలన అని అర్థం తీసుకోవాలి. దీని వలన అమృతత్వాన్ని పొందుతారు సుమా అని రుద్ర ఉపనిషత్ అని దీనికి పేరు అక్కడ మనకు కనిపిస్తున్నది. శతరుద్రియాన్ని ఏమంటారు, రుద్రోపనిషత్ అని చెప్పబడుతున్నది. ఈ రుద్రోపనిషత్తుకి శతరుద్రియం అని పేరు ఎందుకు వచ్చింది అంటే శతం అనంతం భవతి అని వేదమే చెప్తున్నది. శతం అనంతానికి సంకేతం. మనకు లోకంలో వాడుకలో కూడా నువ్వు వంద చెప్పు నేను మాత్రం పాటించిన సుమా అంటే, వంద అంటే అర్థం లెక్క కట్టి వంద కాదు, అనంతం అని అర్థం అది, నువ్వెన్ని మార్లు చెప్పినా అని. అలాగే శతం అనంతం భవతి అంటే అనంతత్వానికి సంకేతం. శత రుద్రీయం అంటే అనంతులైన రుద్రుల్ని చెప్తుంది. రుద్రుడు ఒక్కడా అనంతమా? మనకు ఉపనిషత్తులోనే ఏకో రుద్ర న ద్వితీయాయతస్థు యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్తే చెప్తున్నది. ఉన్నది ఒకడే రుద్రుడు, రెండవది లేదు. యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి, ఈశనీభి అని ఒక మంచి మాట అక్కడ వైదిక శబ్దం ఇది. ఈశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఈశనీభి అంటే శాసక శక్తులతో అని అర్థం. ఈశ్వర శబ్దానికి శాసకత్వము సమర్థత అని రెండు అర్థములున్నాయి. ఈశనీభి అంటే తన సమర్థవంతమైన శాసక శక్తులతో ఇమాన్ లోకాన్ ఈశత, ఈ సమస్తములైన లోకములను ఎవడు శాసిస్తున్నాడో అతడు రుద్రుడు, అతడొక్కడే, ఆయనొక్కడే. కానీ ఆయన నుంచి ఆవిర్భవించిన అనంతములైన శక్తులతో ఈ లోకంలో ప్రతి అణువుని ఆయన శాసిస్తున్నాడు. ప్రతి అణువుని ఆయన శాసించినప్పుడు ఎన్ని రకాల రుద్రులయ్యారు? ఈ మాట రుద్రంలోనూ వస్తుంది, సహస్రాని సహస్రసో వై రుద్రాహ అది భూమ్యాం అనే మంత్రంలో చివరికి వస్తుంది. వేలాది రుద్రులు అని, అక్కడ వేలాది కూడా అనంతవాచకమే. అందుకు రుద్ర నమకంలోనే అనంతత్వం చెప్పబడింది. అనంతులైన రుద్రులు అసంఖ్యాకాహ, లెక్కలేనంత మంది రుద్రులున్నారట. ఎందుకు? లెక్కలేనంతగా విస్తృతి చెందింది విశ్వం. అంత విశ్వంలో ఒక్క రుద్రుడు గణనకి అతీతమైన సంఖ్యలో విస్తరించి ఉన్నాడు. వారందరూ దీనిలో ప్రస్తావించబడుతున్నారు గనక దీనికి శతరుద్రియం అని చెప్పబడుతున్నది సుమ. అందుకు ఇప్పుడు రుద్రునికి ఈశ్వర శబ్దం వేదంలో ఎంత సహజంగా ఇవ్వబడిందో అనేది, యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అన్న. అలాగే శతరుద్రియం అనే పేరు రావడానికి మరొక అర్థం మనకి స్కాంద పురాణంలో సూత సంహితలో చెప్పబడింది. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతర పురాణాల్లో కూడాను శతరుద్రియం గురించి విశేషంగా చెప్తున్నారంటే మనం తరించడానికి ఋషి అన్ని వైపుల నుంచి బోధిస్తాడు. ఈ వైపు నుంచి తప్పించుకున్నా మరోవైపు నుంచి ఏమైనా విని బాగుపడతామేమో అని, ఎటు నుంచైనా విని వీడు బాగుపడాలి అని చెప్పి పురాణములన్నీ కూడా శతరుద్రియ ప్రశస్తిని చెప్తున్నాయి. అందులో స్కాంద పురాణంలోని సూత సంహిత శతరుద్రియం గురించి చెప్తూ శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే అని చెప్తున్నారు. రుద్ర మంత్రాలని ఒక్క మారు జపించినంత మాత్రాన సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపముల నుంచి వాడు చక్కగా విడువబడతాడు సుమా. శతరుద్రి అనే పేరుకి అది చెప్తున్న అర్థం ఏమిటంటే వేదముల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలున్నాయి. ఎన్ని శాఖలు అయితే మనం మిగుల్చుకున్న శాఖలు ప్రస్తుతం భారతదేశంలో 0.1% మాత్రమే. అంటే మనం ఎంత కోల్పోయామో మీరు ఆలోచించండి. ఇప్పుడు వేద పాఠశాలను ఉద్ధరిస్తాం అనే ఉద్యమంతో చాలామంది బయలుదేరుతున్నారు, కానీ సరిగ్గా వేదం అధ్యయనం చేసేవాళ్ళు చేయించేవాళ్ళు కూడా కరువైపోతున్నారు. అమెరికాలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన వేదం ఉద్ధరించాలని బుద్ధి అక్కడికి వెళ్ళలేక పుడుతుంది, వెంటనే ఇక్కడికి వస్తాడు. ఏమండి వేదాన్ని ఉద్ధరించాలి, వేద పాఠశాలకి ఎంత డొనేషన్ కావాలంటే అంత ఇస్తానండి అంటాడు. సంతోషం, మీకు ఎంతమంది పిల్లలండి అంటే 4 ఒక్క పిల్లవాడిని వేదం నేర్పడానికి పంపిస్తావా? వాళ్ళ పిల్లలు మాత్రం వేదం చదువుకోకూడదు, ఇంకెవడో చదివితే వీడు చదివిస్తాడ. ఇలాగైతే ఇంక వేదం ఏమి ఉద్ధరింపబడుతుందండి? చదవలసిన వాళ్ళు ఎప్పుడూ మానేస్తూ ఉన్నారు.
ఇంకా వేదాధ్యయనానికి కొన్ని విధులున్నాయి, నియమాలున్నాయి. అవేమి పాటించిన వాళ్ళు మేమెందుకు చదవకూడదని అరకొర మంత్రాలు చదువుకుని భ్రష్టత్వానికి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నాం మనం. అయితే ఈ అనంతమైనటువంటి వేదరాశిలో మనం మిగుల్చుకున్న శాఖలు తక్కువ. యజుర్వేదానికి మొత్తం 101 శాఖలున్నాయట. అందుకే యజుర్వేదానికి శతము, శతశాఖాగతం అని దానికి పేరు. శతశాఖలతో కూడుకున్నటువంటి యజుర్వేదంలో ఇది ఎలాంటి స్థానంలో ఉంది అంటే ఉత్తమ స్థానంలో ఉంది గనక శతరుద్రీయం అని దీనికి పేరు వచ్చింది. యజుర్వేదంలో ఉత్కృష్ట స్థానంలో ఉన్న మంత్రరాశి గనక దీనికి శతరుద్రీయం. శతశాఖాగతమైన వేదంలో ఉన్న రుద్రం కనుక శతరుద్రీయం అనే పేరు వచ్చిందని సూత సంహిత మనకు చెప్తున్నటువంటి విశేషం. ఇంకా కూర్మ పురాణంలో దీని గురించి చెప్తూ ఇమాని మే రహస్యాని నామాని శృణుచానఘ అని శివుడే స్వయంగా చెప్పాడు. ఆ రుద్రంలో చెప్పబడ్డ పేర్లన్నీ కూడా నా యొక్క రహస్య నామములు అన్నాడు. అది మనం లలితా రహస్య నామములు అని అంటాం అమ్మవారి నామాల గురించి, అలాగే శివుని యొక్క రహస్య నామములు. అందుకే రుద్రాభిషేకం చేసిన తర్వాత ఇప్పటికీ సంప్రదాయజ్ఞులు లలితా త్రిశతి ఎలా చేస్తారో రుద్ర త్రిశతి అలా చేస్తారు. ఇందులో నామములన్నీ తీసుకుంటే మీకు ప్రధాన నామాలు 360 వస్తాయి. అక్కడ 300 పై చిరుకు నామాలు ఇలా మీరు తీసుకుంటే అక్కడ త్రిశతి వచ్చింది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక రహస్యం. ఈ విధంగా రహస్యాన్ని నామాన్ని శృణుచ అనగా అని శివుడే స్వయంగా చెప్పినట్లుగా మనకు కనబడుతున్నది. ఇలాగ బహుపురాణముల్లో వివరించుతున్న దీని గురించి చెప్పి వేదమే రుద్రస్వరూపం అని వేదం మరుగుతోటి చెప్పింది. ఇమా రుద్రాయ స్థిర ధన్వనే గిరహ అని. ఇక్కడ గిరహ అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు, ఈ వాక్కులు ఏమిటంటే రుద్రస్వరూపం అంటే ఇవన్నీ కలిపి. అంటే రుద్రుడంటే ఎవరు? శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడు అంటే ఇన్ని శబ్దములు ఏ మూల శబ్దం నుంచి వచ్చాయో ఆ స్వరూపుడు. అంటే రుద్ర శబ్దానికి వైదిక అర్థం ఏమిటంటే ఓంకార స్వరూపుడు అని ప్రధానమైన అర్థం. ఆ ప్రణవ వేద్యమైన పరతత్వమే రుద్రుడు. ఇది ఒక విశేషం. అలాంటి ఆ పరమాత్మ గురించి వేదము చెప్పినటువంటి దివ్యనామాలు ఇలా ఉంచి దీని ప్రశస్తిని కూర్మ పురాణంలో కథలు చాలా చక్కగా చెప్పారు. వసుమనసుడు అని ఒక రాజర్షి ఉండేవాడు. ఈ రాజర్షి బ్రహ్మదేవుని యొక్క వరం చేత ఆయుష్ పొందాడు. ఆయుష్ ఎందుకు పొందాడు? ఇక్కడ చూడండి విశేషం చెప్తున్నారు. బ్రహ్మవర లబ్ధ సాగ్ర సంవత్సర శతానుష్ఠ అనుష్ఠిత గాయత్రీపాసనయా. ఎందుకయ్యా ఆయుష్ పొందాడు అంటే శుభ్రంగా తినడానికి తిరగడానికి మరిన్ని భోగాలు అనుభవించడానికి ఆయుష్ మనకి. కానీ అందుకు కాదుట, ఈయన ఆయుష్ ఎందుకు పొందాడంటే నేను భగవద్ ఉపాసన చేయడానికి నాకు ఆయుష్ కావాలన్నాడంటే. అది ఆయుష్ ఎందుకు అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి. శరీరం ఎందుకు? భగవద్ ఆరాధనకి. కళ్ళెందుకు? ఆయన్ని చూడడానికి. చెవులెందుకు? ఆయన్ని వినడానికి. భద్రం పశ్చేమ అక్షభిద్యజిత్రాహ. ఎందువల్ల? దేవతల్ని సుష్ఠుగా మనం ఆరాధన చేయడానికి. అందుకు ఇంద్రియములు పుష్టి కావాలి. అందుకని భోగానుభవం కోసం కాదు. ధ్యానం చేద్దామంటే కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు సహకరించడం లేదు. అందుకే కాళ్ళు కీళ్ళు ఎందుకు దృఢంగా ఉండాలంటే ఆయన కూర్చో ఆయన కోసం మఠం వేసి కూర్చోడానికి. కంఠం ఎందుకు సరిగ్గా ఉండాలంటే గొంతెత్తి ఆయన నామం కీర్తించడానికి. బుద్ధి ఎందుకు సరిగ్గా ఉండాలంటే ఏకాగ్రంగా ధ్యానించడానికి. చేతులు ఎందుకు ఉండాలి? పూజించడానికి. అందుకు జీవితం ఎందుకు ఉండాలి? మొత్తంగా ఈశ్వరారాధనకి. అందుకు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయువుని ఆయన గాయత్రి ఉపాసనకు వినియోగించాడు. గాయత్రి అంటే ఎవరు? వేదమాత. వేదమాత అయిన గాయత్రిని ఆరాధించాడు. ఎలాగూ? ఆయన మొత్తం తన యొక్క పూర్ణ ఆయువుని దాన్ని వినియోగించట. వినియోగించితే ఆ గాయత్రి మంత్రం ద్వారా ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఎవరాయన? గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన మహాచైతన్యం భర్గహ అని చెప్పబడుతున్న మహాచైతన్యం ఆవిష్కరింపబడింది. అది ఎక్కడున్నది? సూర్యమండల మధ్యవర్తి అయి ఉన్నటువంటి పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సు కనిపించి చెప్తున్నదిట. సదా ప్రాహ మహాదేవో రాజానం ప్రీతమానస ఇమాని మే రహస్యాని నామాని శృణుచానగా. అక్కడి మాట ఇందాక చెప్పుకున్నది. ఇవి నా రహస్యనామములకు ఉన్నాయి, ఉపదేశిస్తున్నాన్ని. ఇన్నాళ్ళు గాయత్రి జపించినందుకు ఆ పరమేశ్వరుడు కనిపించి ఉపదేశిస్తున్నాడు ఆయనకి. ఇది ఏమిటవి అంటే సర్వవేదేషు గీతాని సంసార శమనాని చ. ఇది సర్వవేదముల యందు గానము చేయబడినటువంటి నా నామములు సంసార శమనాని చ. ఇది విశేషం.
జనన మరణ రూపమైనటువంటి సంసార ప్రవాహాన్ని పోగొట్టి కైవల్యాన్ని ఇవ్వగలిగేవి. దానితో నమస్కృష్వ, దానితో నన్ను నమస్కరించు. సతతం ఏభిర్నామ పదై శుచిహి, శుచి కలిగి ఉండి ఈ నామపదములతో నన్ను నమస్కరించు. ఆ నామములే అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం. ఇవి యజుష మంత్రముల యొక్క సారము. జపస్వానన్య చేతస్కో మయ్యే ఆసక్త మానసహా, దీనిని అన్యచింతలు విడిచి నాయందే ఆసక్తి కలిగి ఎవరైతే జపిస్తున్నారో, జపేదాభరణాత్ రుద్రం మరణ పర్యంతం దీనినే ఎవరు జపిస్తున్నారో వారు సయాతి పరమాంగతిం, వారు పర

0: మోక్షం రావాలి అంటే అవిముక్తోపాసన చేసి తీరాలండి. ఇది మీకు వైష్ణవోపనిషత్తుల్లో ఒక చోట కూడా చెప్పబడింది. అవిముక్తోపాసన యొక్క గొప్పతనాన్ని చెప్తారు. అవిముక్తోపాసన చేయనిది కైవల్యం రాదు. అవిముక్తం అంటే ఏమిటి? అవిముక్తం అనే ఒక క్షేత్రానికి పేరుంది, చాలామంది గుర్తుండి ఉంటుంది, వినడం అలవాటైన వాళ్ళకి. కాశీక్షేత్రానికి పేరు అవిముక్తము అని. అవిముక్తోపాసన వల్లనే కైవల్యం లభిస్తుంది. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో శివుణ్ణి ఉపాసించిన వాడికి ముక్తి లభిస్తుంది. ఈ అవిముక్తం అనే క్షేత్రములు మొత్తం మూడు చోట్ల ఉన్నాయి. ఎక్కడ ముందు మనకు స్థూలమే కనిపిస్తుంది. మనలో ఉన్నదానికన్నా బయట ఉన్నది చెప్పడం మనకు చాలా సులభం. అందుకు ముందు స్థూలం గురించి చెప్తాం. స్థూలంగా అవిముక్తం ఉన్న చోటేది అంటే వారణాసి అని చెప్పబడుతున్న కాశీక్షేత్రం అవిముక్తం. దీనికి అవిముక్తం అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, విముక్తము అంటే విడిచిపెట్టేది అని అర్థం. అవిముక్తము అంటే విడిచిపెట్టకుండా ఎక్కడుంటారో దాని పేరు అవిముక్తం. ఎవరుండేది? పరమేశ్వరుడు ఏ చోటిని విడిచిపెట్టకుండా ఉంటాడో ఆ చోటు అవిముక్తం. ప్రళయకాలంలో సర్వభువనములు లయమైనప్పటికీ కూడా ఆయన ఇది నా చోటు అని పరమ ప్రేమగా దాచుకుని అక్కడే ఉంటాడట. అందుకు కాశీక్షేత్రానికి అవిముక్తమని, ఆనందకాననమని, వారణాసి అని, రుద్రగేహమని అనేక పేర్లు చెప్పబడుతూ ఉన్నాయి. అలాంటి అవిముక్తోపాసన మోక్షాన్ని ఇస్తుంది. అందుకే స్థూలంగా మనకి కాశీక్షేత్రం. ఇక ఆంతరిక క్షేత్రం. క్షేత్రములు రెండు విధములు, బాహ్యములు అభ్యంతరములు అని. అభ్యంతరములు అంటే మన లోపల. మన లోపల కాశీక్షేత్రం ఏమిటి? భ్రూఘ్రాణంబుల మధ్య సంధి కాశీక్షేత్రంబు. వారణాసి రెండు నదుల నడుమ ఉన్నటువంటి వారణాసి. ఆ రెండు నదులే ఇడా పింగళ నాడుల నడుమ ఉన్నటువంటి చోటు. మధ్యలో సుషుమ్న, ఆ స్థానమే భ్రూమధ్యస్థానం, ఆజ్ఞాచక్రస్థానం, రుద్రస్థానం. రుద్రుడు అంటే ఈశత ఈశనీభి, తన శాసక శక్తులతో దేవతల్ని శాసించేవాడు. అలాగే మొత్తం మన శరీరాన్ని శాసించే బుద్ధిశక్తులన్నీ మెదడు దగ్గర ఉంటాయి. అంతే కదా, కాలి దగ్గర ఒక ఏగవాలితే కాలిని విదిలించాలని కాలికి హెచ్చరిక పంపించే నాడి ఉండే చోటిది. ఇలా మన శరీరంలో ప్రతి అణువుని శాసించే నాడులకు మూల కేంద్రం మెదడైతే, ఈ మెదడుకు సంబంధించే నాడీ మండలాన్ని శాసించే శక్తి ఉన్న చక్రమే ఈ చక్రం. అక్కడుంటాడు ఈ రుద్రుడు. శరీరాన్ని మొత్తాన్ని శాసించే బుద్ధిశక్తుల్ని శాసించే ప్రధాన చైతన్యం అక్కడున్నది. అందుకు భూమధ్య స్థానంలో ధ్యానం చెప్పారు. ఇది మన శరీరంలో అవిముక్త క్షేత్రం. ఇప్పుడు రెండు చెప్పే. మూడోదేది అంటే వేదములలో అవిముక్త క్షేత్రం. వేదములలో అవిముక్త క్షేత్రం ఏంటంటే రుద్రమే, అది విశేషం. అందుకు రుద్రాధ్యాయం చేసేవాడు అవిముక్తోపాసన చేసిన వాడు అవుతున్నాడు. వాడికి రుద్రాధ్యాయం చేసిన వాడికి ఈ నాడీ స్పందన జరుగుతుంది. మంత్రములు ఉచ్చరించేటప్పుడు మన నాడీ మండలాల్లో స్పందన ఏర్పడతాయి. అన్ని నాడీ మండలాలని స్పందింపజేయగలిగేటువంటి ప్రధాన శక్తి కలిగిన ఈ ఆజ్ఞాచక్రం, పేరే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆర్డర్, అదే ఈశకత్వం అనేటువంటిది, అది రుద్రస్థానం. ఆ నాడులు స్పందించాలి అంటే రుద్రాధ్యాయం ఒక్కటే శరణ్యం. ఇప్పుడు మూడు క్షేత్రములు ఉన్నాయి. ఇందులో ఏది గొప్పది అంటే దేన్ని తక్కువగా చూసిన మహాపాపం, మూడు గొప్పదే. అందుకు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీకి వెళ్ళి చనిపోతే మోక్షం వస్తుంది అనే మాట అటు ఉంచి ఎవరు దృష్టి భూమధ్యమును ఉండు ఉండగా శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారు అని ఒక భావం. అదేవిధంగా ఎవరు రుద్రాధ్యాయ భావన చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారని ఒక భావం. ఎవరు కాశీక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారనేది ఒక భాగం. మూడు నిజమే. కనుక వేదములలో రుద్రం ఎలాంటిది అంటే, క్షేత్రములలో కాశీ ఎలాంటిదో వేదములలో రుద్రం అలాంటిది. అందుకు కాశీ విశ్వేశ్వర స్థానం, రుద్రం విశ్వేశ్వరుని స్థానం, విశ్వనాథుని స్థానం. కాశీక్షేత్రంలో సర్వదేవతలు ఉన్నారు. సర్వదేవతలకు మూలమైన పరంజ్యోతి అయిన రుద్రుడున్నాడు. అదేవిధంగా రుద్రం కూడా సర్వదేవతాత్మకమైన శివ చైతన్యం నింపుకున్నది అని చెప్పి, అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం శతరుద్రీయ జాపిత్వం అని పరమేశ్వరుడే చెప్తున్నాడు ఇక్కడ. అవిముక్త క్షేత్రము నా నామము శతరుద్రీయం, అది దివ్యమైనది సుమా, దీని ద్వారా పరమమును పొందవచ్చు అని పరమేశ్వర వచనంగా మనకి ఉపనిషత్తుల్లోనే ప్రకటింపబడుతూ ఉన్నది.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.

0: అందువలనే ఆ శివుడి యొక్క అనుగ్రహం చేత చూడగలిగాడు. అక్కడ కనపడ్డాడు ఎవరు అంటే అశోభత మహాదేవ పౌర్ణమస్యామి ఓడురాట్. పౌర్ణమి నాడు ఉడురాట్టులా కనబడ్డట. ఉడురాట్ అంటే నక్షత్రాధిపతి అయిన చంద్రుడు పూర్ణిమ నాడు ఎలా ప్రకాశిస్తూ ఉంటాడో అలా ఉన్నట్ట. అంటే 16 కళల పరిపూర్ణుడై శివుడు కనబడుతున్నాడు. అంత ప్రసన్నంగా చంద్రుడితో ఎందుకు పోల్చారంటే అంత ప్రసన్నంగా, అంత ఆహ్లాదంగా, అంత అనుగ్రహ స్వరూపంతో ఉన్నట్ట ఆ స్వామి. నీలకంఠం మహాత్మానం అసక్తం తేజసాం నిధిం. మహా తేజస్సుకు నిధి వంటి వాడు. ఆ తేజస్సు దుర్నిరీక్షమైనటువంటిది, కన్నులతో తేరిపార చూడలేనటువంటి మహా తేజస్సు. నీలకంఠంతో ప్రకాశిస్తున్న మహాత్ముడు సర్వాభరణ భూషితం, సర్వ ఆభరణములతో ఉన్నాడు. తమాస్థితశ్చ భగవాన్ దేవదేవః సహోమయ. ఆ విధంగా ఉమాసహితుడై కనబడ్డ శివుడి యొక్క రూపవర్ణన. ఇక్కడ కొన్ని ప్రకరణాలు నడుపుతాడు మహాభారతకర్త అయిన వ్యాసదేవుడు. ఎందుకంటే భగవానుడు అనేక రూపాలతో ఉంటాడని చెప్పారు. ఆయన ఇలాగే కనబడ్డాడని లేదు, ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్కలా గోచరించాడు. అందుకే స్వామికి అనేక రూపాలు. ఇక్కడ కనబడ్డ రూపాన్ని మనం భావన చేస్తే, ఆ భావన చేస్తున్నప్పుడు మన హృదయం దర్శనం చేస్తుంది కదా, ఆ దర్శన శక్తి వల్ల మనకు అనేక ఫలాలు లభిస్తాయి. కనుక ఇప్పుడు ఇక్కడ మనం ఉపమన్యువు చూసిన శివుణ్ణి చూడాలి. ఎలా ఉన్నాడు అనే దాన్ని కొంతమేరకు భావన్నిస్తారు ఆదిశంకరుడు శివానంద లహరిలో. త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాజ్యం త్రిణయనం జటాభారోదారం చల దురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే అని చెప్పారు. త్రయీవేద్యం, ఆ కనబడ్డ రూపం ఏదో మనం ఊహించుకుంటే కనబడ్డాడండి అనే రూపం కాదు. త్రయీవేద్యం, ఎంత గొప్ప మాట ఇది. దేవత అయిన వాడు ఎప్పుడు త్రయీవేద్యమైన వాడే దేవత. అందుకని ఎవరు పెడితే వాళ్ళు దేవుళ్ళు ఎవరు. దేవత అవడానికి, అవతారం అనడానికి కొన్ని మర్యాదలు ఉన్నాయి. అవి తెలియకుండా దేన్ని పెడితే దాన్ని దైవం అనడానికి వీల్లేదు. ఏదోనండి నా నమ్మకం అంటే నీ నమ్మకం నీకు గొప్ప, కానీ శాస్త్రీయమైన దైవం శాస్త్రీయంగానే ఉంటుంది. అందుకే దైవం అంటే ఎవరో చెప్తున్నారు ఇక్కడ ఆదిశంకరులు. త్రయీవేద్యం, త్రయీ అంటే వేదము అని అర్థం అనమాట. వేద వేద్యమైనదే దైవం. వేదం దైవం ఈ రెండిటికి శబ్దానికి సామీప్యం ఉంది. వేద మంత్రము ద్వారా ఎవరు ప్రతిపాదింపబడతారో వారు దేవతలు. అందుకే శివుడు విష్ణువు వీళ్ళు దేవతలంటే అమ్మవారు ఇవన్నీ వేద ప్రతిపాద్యమైన దేవతలు. అందుకే త్రయీవేద్యం వేదం మొత్తం చెప్తోంది అయ్యా రుద్రతత్వాన్ని. ఏకో రుద్ర న ద్వితీయా యతస్థు, ఉన్నటువంటిది ఏకమైనటువంటి రుద్రుడే అని శివత్వాన్ని రుద్రస్వరూపంగా శివస్వరూపంగా ఘోరాఘోర స్వరూపంగా ప్రత్యక్షం చేసుకుని వేదమాత ప్రత్యక్షరంలోనూ శివుణ్ణి చూపించింది మనకి. కనుక వేద ప్రతిపాదితమైన వాడు పరమాత్మ. అటువంటి త్రయీవేద్యమైనటువంటి రూపం అది. త్రయీవేద్యమే కాదు హృద్యం అన్నాడు. హృద్యం అంటే హృదయంగమం, హృదయానికి అత్యంత మనోహరమైనటువంటి రూపము. ధ్యానించుతున్న కొద్దీ మాధుర్యాన్ని ఇచ్చేటువంటి రూపము. శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఆ ధ్యానం చాలుట, అదే పెద్ద ఆహారం. అయ్యో ఏ తిండి తిప్ప లేకుండా ఇలా ఉన్నాడో ఉపమన్యువు అంటే ఉండగలడు. అమృతస్వరూపుడైన శివుణ్ణి హృదయంలో నింపుకున్న వాడికి ఈ మామూలు శరీరానికి పోషణ అనేటువంటిది లెక్క కాదది. అందుకే ఆ ధ్యానం చేస్తున్న భక్తుడికి అది ఎలాగ పోషిస్తుంది అంటే తరుణేందు శేఖరు ధ్యాన సుధాధార ఘోర క్షుధావాధ కుతిల పడక అంటారు దుర్జటి గారు. తరుణేందు శేఖరు ధ్యాన సుధాధార ఘోర క్షుధావాధ కుతిల పడక అని చెప్పారు. తరుణేందు శేఖరుడు అంటే చంద్రశేఖరుడు. చంద్రశేఖరుణ్ణి ధ్యానించడం వల్ల ఆ ధ్యానము ఆ భావన అనే అమృతం ప్రవహించి ఆకలి బాధ తెలియలేదు మహర్షికి. అలా వర్ణించారు దుర్జటి గారు. ఎందుకంటే ఆయన తరుణేందు శేఖరుడు. తరుణేందు శేఖరుడు అంటే చంద్రశేఖరుడు. చంద్రశేఖర అంటే అమృత స్వరూప అని అర్థం. చంద్రుడు అమృత కిరణుడు. శివుడి శిరస్సు మీద చంద్రశేఖరుడు ఉన్నాడంటే నేను మీకు అమృతత్వాన్ని ఇస్తానయ్యా అని చెప్పడానికి చంద్రశేఖరుడు ఆయన. కనుక అమృతస్వరూపుడైన మృత్యుంజయుడైనటువంటి శివుణ్ణి ధ్యానం చేస్తే ఏ బాధలుంటాయి. అందుకే హృద్యం అయినటువంటి స్వరూపం, హృదయానికి మనోహరమైనటువంటి స్వరూపం. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరం, అది త్రిపురాలని నశింపజేసేటువంటిది. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటిన తర్వాత తురీయ అవస్థలో కనబడేటువంటిది అది. జాగ్రత్ స్వప్న సుషుప్తులు అనే అవస్థలు జీవుడికి ఉంటాయి. ఆ మూడు అవస్థలు దాటిన నాలుగవ అవస్థ సమాధ్యవస్థ, అక్కడ గోచరించేవాడు ఆయన. అదే త్రిపురహరం అంటే. మూడు భూమికలు దాటిన తర్వాత ప్రకాశించేవాడు. అందుకే చతుర్థం మన్యంతే శివం అద్వైతం అని చెప్తున్నది ఉపనిషత్తు. నాలుగవ భూమికలో ఉండేటువంటి వాడు శివుడు అని, తురీయమైనటువంటి వాడు, సర్వలోకాతీతుడు, అందుకే త్రిపుర హరం. అటువంటి వాడు ఎప్పటివాడు అంటే, ఇప్పుడు మనం కొత్తగా ధ్యానిస్తున్నాం కానీ ఆయన కొత్తగా రాలేదు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడే. అందుకే ఆద్యం అని తర్వాత మాట వేశారు గురువుగారు, త్రిపుర హరమాద్యం. ఆ స్వామి త్రినయనం మూడు కన్నులతో ఉన్నట్ట, ఆ మూడు కన్నులతోనే లోకాన్నతటిని పాలన చేస్తూ ఉంటాడు, త్రికాలాన్ని దర్శిస్తూ త్రిగుణాలతో జగత్తుని నియమించేటువంటి త్రయంబకుడు ఆయన. అందుకే త్రినయనం జటాభారోదారం. ఇక శిరస్సు మీద జటాభారం ఉన్నది, పెద్ద జటాజుటాన్ని అందంగా ముడిపెట్టు కూర్చున్నాడు. ఉదారం, అదొక విశేషం ఆయన దగ్గర ఉన్నది. ఉదారం అంటే లేదనకుండా కారుణ్యాన్ని వర్షింపజేసేటువంటి వాడు. జటాభారోదారం చలదురగహారం. ఇక ఆయన ఒంటి మీద స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి సర్పములు, వాటిని హారంగా ధరించినటువంటి వాడు చలదురగహారం మృగధరం. లేడిని ధరించి ఉన్నట్టు ఆయన. మహాదేవం దేవం, మహాదేవుడు ఆయన, దేవతలకు కూడా దేవుడైనటువంటి వాడు ఆయన, నాకు దేవుడు. అందుకు మహాదేవం దేవం అన్నాడు. ఇక్కడ దేవ అంటే ప్రకాశ స్వరూపుడు, క్రీడనా స్వభావం కలవాడు, ప్రేరకుడు అని మూడు అర్థములు. దేవశబ్దానికి మూడు అర్థములు ఉన్నాయి. దేవ అంటే దీప్త అని ఒక అర్థము, ఇంకొకటి క్రీడ అని ఒక అర్థము, ఇంకొకటి దేవనము అంటే ప్రేరణ అని ఒక అర్థం. సర్వ జగత్తుని ప్రేరేపించేవాడు, సర్వ జగత్తుని ఒక ఆటలా ఆడుకునేవాడు, సర్వ జగత్తుకి వెలుగులనిచ్చేటువంటి వాడు, తాను స్వయం ప్రకాశుడై అన్నిటికీ వెలుగునిచ్చేవాడు అని అర్థం దేవశబ్దానికి. అందుకు మహాదేవం దేవం అనడంలో గురువుగారి ఉద్దేశం ఏమిటంటే, దేవతలకు దేవుడైనటువంటి వాడు, ఈ దేవన క్రియ కలిగినటువంటి వాడు, ఇలాంటి స్వామి మయి సదయ భావం, ఇది ముఖ్యం. ఈ దేవుడు నా పట్ల దయతో ఉన్నటువంటి వాడు అనడం అన్నమాట. ఆ భగవానుడు నా ఎదురుగా ఎలా సాక్షాత్కరించాడంటే, మయి నాయందు సదయభావం, దయతో కూడిన భావం కలవాడు. మయి సదయభావం పశుపతి, ఆయన పశుపతి, పశువులకు పతి అయినటువంటి వాడు. పశువులు అంటే పాశము చేత బంధింపబడ్డ వారందరూ పశువులే. అనేక మార్లు చెప్పుకున్నాం దీనికి అర్థం, బాగా అర్థమైపోయి ఉంటుంది మన పశువులమని. పాశం చేత బంధింపబడ్డ వారందరూ పశువులే, అవిద్యా పాశాలతో, గుణపాశాలతో, కర్మపాశాలతో బంధితులైన జీవులందరూ పశువులే. సృష్టిలో ఉన్న జీవకోటి పశుకోటి, జీవకోటి అంతా పశుకోటి, వాటికి పతి ఒక్కడే. పశువులు అనేకం, పతి మాత్రం ఒక్కడే. ఇన్ని పశువులని కూడా వారి వారికి నియమింపబడ్డ పాశాలతో నడిపే పతి ఆయన, ఆయనే పాశమోచకుడు కూడా. కనుకనే మయి సదయభావం పశుపతి చిదాలంబం సాంబం, జ్ఞానము మాత్రమే ఆధారంగా దొరికేటటువంటి వాడు సాంబం, అమ్మతో సహా ప్రకాశించేవాడు. శివమతి విడంబం, విజృంభించి శుభాలను కురిపించేటటువంటి వాడైనటువంటి ఆ సదాశివుని హృది భజే అంటాం. ఆయన కనబడ్డాడనమాట ఉపమన్యుకి, ఇంత దివ్య శోభతో ఉమాసహితుడై కనబడితే, ఒకవైపు దివ్యమైనటువంటి శక్తి ఆయుధాన్ని ధరించి అక్కడ మయూరాధిరుడై కుమారస్వామి, మరొక వైపు గజవ ఎలుక మీద కూర్చున్నటువంటి గజాననుడు గణపతి, వీరిరువురు కూడా ఇద్దరు అబ్బాయిలు అటుపక్క ఇటుపక్క నిలబడి వారి యొక్క సమస్త శక్తులతో ఉన్నారట. అది విశేషం ఇక్కడ. సుబ్రహ్మణ్యుడి యొక్క శక్తి ఆయుధం అక్కడ చాలా వర్ణిస్తాడు. ఆ శక్తి ఆయుధం సామాన్యం కాదు, అమ్మవారిచ్చినటువంటి ఆయుధం అది. అది ప్రథమో జ్ఞానశక్తి ఆత్మ, జ్ఞానశక్తి అనేటువంటి మహాయుధంట, దానితో తారకాసురుణ్ణి సంహరించాడు ఆయన. అలాంటి దివ్యాయుధాన్ని ధరించి ఉన్నాడు. ఇక గణపత తలంచుకుంటే చాలు, విఘ్నాలన్నీ నశింపజేసేటువంటి పెద్ద అబ్బాయి. ఇరువురు రెండు పక్కలా ఉంటే ఆయన చుట్టూ పరివేష్టించిన వారు దేవతలు. ఆ దేవతలకి ప్రధానంగా ఉన్నటువంటి వాడు జనార్దన. ఆ జనార్దనుడు గరుడ వాహనారూఢుడై చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి శివుని చెంతనే కనబడ్డట. మరొక వైపు చతుర్వేదవదనాలతో బ్రహ్మదేవుడు హంసారూఢుడై శతరుద్రియ మంత్రాలను ఉచ్చరిస్తున్నట్ట. ఆయనతో పాటు బ్రహ్మకల్పులైన ఋషులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంఠం కలిపి ఇంతమంది కలిసి రుద్ర నమక మంత్రాలను చదువుతూ ఉన్నారట. ఇదంతా కనబడుతుంది అతనికి, ఉపమన్యుకి. ఇలా వీరందరూ ఉంటే చుట్టూ అనుసరించి సిద్ధులు, చారణులు, గంధర్వులు, నారదాదులు వీరందరూ కూడా ఆ శివధ్యానైక పరాయణులై వివిధ వాద్యములతో మంగళరాళములతో ఆ శివస్తుతి చేస్తూ ఉన్నారు. ఇంత మహాసభ సాక్షాత్కరించింది. అంతేకాదు శివుడు ఎలా కనబడ్డాడు, శుక్లాంబరధరం దేవం, శుక్లమాల్యానులేపనం, శుక్లధ్వజమనాదృశ్యం, శుక్ల యజ్ఞోపవీతినం. అంతా శుక్లంతో కనబడ్డాడు. అంటే పూర్ణ ధవళాకృతితో కనబడ్డాట శివుడు. ఆయన పేరు ధవళేశ్వరుడు కూడా. అనేక పేర్లలో ధవళేశ్వరుడు అనొక పేరు. ధవళానికి ఈశ్వరుడు ఆయన. ధవళము అంటే తెల్లదనము, తెల్లదనము అంటే స్వచ్ఛత అని అర్థం అనమాట. స్వామి స్వచ్ఛమైనటువంటి వాడు, నిర్మలుడు. అందుకే శివేన వచసాత్వా గిరిశాచ్ఛావధామసి అని రుద్ర నమకం చెప్పింది. ఓ అచ్చా అని సంబోధించింది. అచ్చా అంటే నిర్మలమైన వాడా అని అర్థం అనమాట. స్వచ్ఛ అంట అచ్చ అన్న ఒకటే. సు అచ్చ స్వచ్ఛ అంతే. అచ్చ అంటే నిర్మల అనర్థం. అచ్చ అనే హిందీ పదం తీసుకుంటే పర్వాలేదు, అది అచ్చావే. శివుడు ఎప్పుడూ అచ్చావే ఆయన. అచ్చ అంటే చాలా గొప్ప విశేషం, నిర్మలుడైనటువంటి వాడా అని అర్థం అనమాట. ఆ నిర్మలత్వం శుద్ధ సత్వం. ఆ శుద్ధ సత్వానికి సంకేతమే శుక్లమాల్యాంబరధర, శుక్లమాల్యానులేపన, శుక్లధ్వజమనా దృశ్యం, శుక్లయజ్ఞోపవీతినం. ఈ విధంగా స్వామి తాను యజ్ఞస్వరూపుణ్ణి, వేదస్వరూపుణ్ణి అని చెప్పడానికి శుక్ల యజ్ఞోపవీతాన్ని ధరించి ఉన్నాడు. ఆ భుజగాభరణాదులతో పాటు చక్కగా వికసించిన తెల్ల తామరల దండ వేసుకున్నట్ట స్వామి. అంటే విశేషం ఏమిటంటే ఈ రూపంతో ధ్యానిస్తే మరొక ఫలం ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే మనవాడు తపస్సు కూర్చోవడమే తెల్లదనాన్ని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. పాలలోంచి పుట్టింది ఇతని కోరిక. పాలలోంచి పుట్టింది అంటే తెలుపు అన్నమాట. అసలు ఆ సత్వగుణ పదార్థంలోంచి పుట్టింది కోరిక అనడమే గొప్ప విశేషం. కనుక మొత్తంగా ధవళిమ అక్కడి నుంచే వచ్చింది. అది శుద్ధ సత్వాకృతిగా పరిణమించి కనబడుతుంది. అలా ఉన్నాడు స్వామి. ఇక ఆ పెదవుల మీద చిరునవ్వు ఉంది. ఆ తెల్లదనానికి తెల్లదనం అది. ఏం వెలుగులు వెదజల్లుతున్నాడు ఆయన. ఇలా ఉంటూ ఉంటే ఇక ఆయన ధరించిన 18 చేతులతో కనబడ్డట. ఒకటి కాదు, రెండు కాదు, అష్టాదశ భుజాహ, 18 చేతులతో కనబడ్డట. ఇలాంటి శివాకృతులు మనకు పురాణాల్లో దర్శనమిస్తే ఆశ్చర్యపోతాం. ఎన్నెన్ని మంత్రాలు, ఎన్ని రూపాలు. అందుకే వాళ్ళ అమ్మ చెప్పింది, ఆయన రూపం ఇదని నేను చెప్పగలనా? అనేక రూపములు, అనేక రూపములు, అనేక రూపములు. 18 చేతులు అనేది పరిపూర్ణత సంకేతం. 18 కలిపితే 9. ఈ 18 చాలా విశేషం, పూర్ణ సంఖ్య అనమాట. ఈ 18తో కనిపించాడు స్వామి. పూర్ణుడే కనబడుతున్నాడనమాట. ఆ పూర్ణమైనటువంటి ఆ చేతుల్లో ఆయుధాలు వర్ణిస్తాడు. ఇక్కడ విశేషం ఇది. ఇక్కడ ప్రత్యేకించి ఆయుధ వర్ణన కనబడుతుంది. ఆయుధాలు ఎందుకు వర్ణించాడంటే ఈ ఆయుధ శక్తులు మనల్ని రక్షిస్తాయి. అది ఇక్కడ గమనించవలసిన విశేషం. ఒక్కొక్క ఆయుధాన్ని ధ్యానం చేసుకున్నా చాలు మనం. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క శక్తి. ఆయుధం అంటే ఒక జడ పదార్థం కాదు, శివుని యొక్క లీలే ఆయుధం. అక్కడ శివశక్తే ఒక్కొక్క ఆయుధం ద్వారా వ్యక్తమవుతుంది. అందులో ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క మంత్రం ఉంది. ఆ ఆయుధానికి మళ్ళీ ప్రధాన దేవత, పరివార దేవతలు ఉంటూ ఉంటారు. అది విశేషం. ఆయన శూలం ఉందిట. ఆ శూలం అనేకములైన జ్వాలల్ని వెదజల్లుతుంది. ఆ జ్వాలలు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటువంటి జ్వాలలు. ఆ శూల దేవత ఉగ్రమైనటువంటి కాంతిమయమైన అగ్ని ఆకృతితో ఉంటే ఆ దేవతను కొలిచే పరివార దేవతలు వీళ్ళందరూ కనబడుతున్నారట. అంటే ఎంత దర్శనం ఉపమన్యు ఎదురుగా ఉందో చూడండి. ఎంత దర్శనం, సమస్త దేవతామండలం ఎదురుగా ఉంది, సమస్త లోకముల్లో ఉన్నటువంటి శక్తులన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఇంత శక్తులకి మూలమైన ప్రధాన కేంద్రమైన పార్వతీ పరమేశ్వరులు ఉన్నారన్నమాట. అందులో ఆయన చేతుల ఆయుధంలో శూలాన్ని వర్ణించాడు. తర్వాత పినాకం. ఈ పినాకం సామాన్యం కాదు, శివుని యొక్క ధనస్సు పేరు పినాకము. ఆ పినాకం ధరించి ఉన్నాడు. ఈ పినాకము, ఆ పినాకాన్ని రుద్రం ఎంత వర్ణించిందో, పినాకం బిభ్రదాగహి అని వర్ణిస్తుంది. స్వామి, నీ యొక్క సమస్త ఆయుధములను చెట్టు మీద పెట్టేసి పినాకం పట్టుకురావయ్యా అన్నాడు. అసలు ఆయుధం లేకుండా వస్తే పోల్చుకోవడం కష్టమేమో, అందుకు పినాకం పట్టుకురా అన్నాడు అనమాట. ఈ ఆయుధాలకి ఉన్న శక్తి ఏమిటి అంటే అవి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రెండూ చేస్తాయి. కనుకనే ఆయుధాలతో శివుణ్ణి ధ్యానించితే మనకు ఎంత రక్షణ ఉందో తెలుస్తుంది. ఇక్కడ ఒక్కొక్క ఆయుధం పేరు ధరించుకుంటే మనం ధన్యులమవుతాం. ఆదిశంకరుల వారు శివ పాదాది కేశాంత స్తుతి అని చేస్తారు. ఆయన పాదములు మొదలుగుని కేశముల వరకు శివుణ్ణి స్తోత్రం చేస్తూ అందులో ఒక్కొక్క ఆయుధం మీద ఒక్కొక్క స్తోత్రం రాశారు ఆయన. అందులో శూలాన్ని గురించి చెప్తారు. ఆ శూలం ఎంత దివ్యమైనటువంటిది అంటే అది ఎప్పుడు పదునుగా ఉంటుంది. ఎందుకంటే రాక్షసుల యొక్క కఠినమైన వక్షస్థలాన్ని పొడిచి పదునెక్కిందిట. అంతేకాదు ఆ పదును చెడకుండా మా స్వామి చేతిలోది కదా అని అమ్మవారు స్నేహలేపన చేస్తూ ఉంటుందిట. అంటే తైలం రాస్తూ ఉంటుంది ఆ శూలానికి. ఇలాగ అమ్మ చెయ్యి తగిలి ఇంకా శక్తివంతమైంది ఆ శూలం. అలాంటి శూలదేవత, పినాక దేవత, పరశుదేవత. ఈ పరశుదేవత గండ్రగొడ్డలుందే, అది సామాన్యమైనటువంటిది కాదు. ఆ గండ్రగొడ్డలు కూడా ఒక మహోజ్వలమైన కాంతిపుంజం. ఈ గండ్రగొడ్డలి దీనిని ఉపాసన చేసి భార్గవరాముడు పరశురాముడు అయ్యాడని చెప్పారు. ఈ శివపరమాత్మయే ఈ పరశు శక్తిని భార్గవరాముడికి అనుగ్రహించాడు. ఆ పరశువుతో ధర్మ ప్రతిష్టాపన చేశాడనమాట. ఇలాగా సర్వాయుధ శక్తులు ఆయన దగ్గరున్నాయి. ఇలా 18 చేతుల్లో ఉన్న ఒక్కొక్క ఆయుధము, దాని పరివార దేవతలు, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. ఎందుకు ఇంత వర్ణన చేశారు అంటే, ధ్యానించేటటువంటి వారికి ఇన్ని ఆయుధ శక్తులు సంక్రమించాలి. అందుకు మహర్షి ఉపమన్యువు తాను చూసినటువంటి ఆ దివ్య దృశ్యాన్ని కృష్ణ పరమాత్మకు వర్ణించి చెప్తున్నాడు, నాకు ఇంత మహోజ్వలంగా కనబడింది అయ్యా, అప్పుడు నాకు తెలిసింది ఇది తప్ప లోకంలో మరేదీ లేదు. చూసారా, ఆయన కంటి ముందు ఎంత లోకం కనబడిందో ఊహించుకోండి. మన కన్ను ఎంత చూడగలదు? ఒక పరిమితమైన రూపాన్ని చూడగలదు, కానీ అపరిమితమైన సమస్త దేవతామండలాన్ని, ఆయుధ దేవతల మండలాన్ని చూడగలదా? మరి చూసాడే అంటే, భగవంతుడు అనుగ్రహిస్తే లోకాలు పట్టనంత దృశ్యం కూడా మన నేత్రానికి చూపించగలడు అన్నమాట. అది ఆయన యొక్క అనుగ్రహ శక్తి. దాని చేతి తిరిగి దర్శన శక్తి వచ్చింది. అదే యోగ దృష్టి అంటే. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునికి చెప్తాడు, ఈ కన్నుతో నన్ను చూడలేవయ్యా, నీకు వేరే దర్శన శక్తి ఇస్తాను అని. అటువంటి వాడు మాత్రమే ఇంత మహోజ్వలమైనటువంటి శివ మహారూపాన్ని చూడగలడు. ఈరోజు మనకు శివుడు ఎంత దివ్య రూపాన్ని చూపించాడో చూసారా? ఉపమన్యువు దయవల్ల మన భావనలోకి ఎంతగా వచ్చాడు స్వామి. అంత దివ్య ధవళాకృతి అయినటువంటి సర్వశుక్లమైన మూర్తి. ఈ సర్వశుక్లమైన దివ్యమూర్తి సాక్షాత్కరించగానే, తత ప్రీతో మహాదేవ సపత్నీకో వృషధ్వజ. ఆ దివ్యమంగళమూర్తి చూస్తున్నట్ట, పరమ దయాళువుగా చూస్తున్నాడు ఉపమన్యుని. చూసి దేవతలందరితో అంటున్నట్ట, పశ్యధ్వం త్రిదశా సర్వే. దేవతలారా, మీరందరూ చూడండి, ఇతను ఎవరో తెలుసా? ఉపమన్యోహ మహాత్మనః, మహాత్ముడైన ఉపమన్యుడు అంటున్నాడు. శివుడు అన్నాడు ఆ మాట, మయి భక్తిపరాం నిత్యం ఏకభావాద్ అవస్థితాం, నా పట్ల ఏకభక్తి కలిగినటువంటి వాడు అని. ఎప్పుడైతే శివుడు అంటున్నాడో, ఈయనకు ఒళ్ళు పులకించిపోయింది, వివసుడైపోతున్నాడు. అభ్రువంచ తదా దేవం హర్ష గద్గదయాగిరా జానుభ్యామవనీంగత్వా ప్రణజ్ఞ పునః పునః. ఆ శివుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వెంటనే నేల సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామం చేసి మళ్లీ లేచి నిలబడి పునః పునః మాటిమాటికి నమస్కరించి రెండు మోకాళ్ల మీద కూర్చుని, అజ్జజాతో యహం దేవా సఫలం జన్మ తాజ్యహం, ఈ రోజు నా జన్మ ధన్యమయ్యింది స్వామి. సురాసుర గురుర్దేవో యత్తిష్ఠతి మమాగ్రత, సమస్త జగత్తుకి గురువైనటువంటి పరమాత్మ నా ముందు ఉన్నాడు అనేటువంటి భావనే దివ్యంగా ఉంది అని హర్షగద్గద కంఠంతో పులకించిపోతూ, జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్స్వభావ అపగత కలుష ప్రపంచవాచాం అపి మనసో పదవీమతీత తత్వా అని భావన చేశాడు. జయ జయ జగదేకనాథ శంభో అని గళమెత్తి అరిచాడు. జయశంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండ మండన మదనాంతక భక్త వత్సల ప్రియ కైలాస దయాసుధాంబుధే సదుపాయ కథా స్వపండితో హృదయే దుఃఖ శరేణ ఖండిత శశిఖండ శిఖండ మండనం శరణం యామి శరణ్యమీశ్వరం. చంద్రఖండాన్ని శిరస్సు మీద పెట్టుకున్న పరమాత్మ జయ జయ, పార్వతీపతే జయ జయ అని ఉచ్చైస్వరంతో అరచి, త్వదనుస్మృతిరేవ పావని స్తుతియుక్తానహి వక్తుమీశసా మధురం హి పయస్వభావతో నను కీదృక్సిత శర్కరాన్వితం. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి స్వామి. త్వదనుస్మృతిరేవ పావని, స్వామి నిన్ను స్మరించడమే మధురం. నీ నామాన్ని కానీ నీ తత్వాన్ని కానీ స్మరించితే చాలు మధురమయ్యా, ఇంకా ఆ నామాలతో స్తుతి చేశాము అంటే మధురాతి మధురం అంటున్నాడు ఆయన. స్మరణే మధురం, ఇంకా దాన్ని గానం చేసి జ్ఞానం చేసి దాన్ని నోటితో స్తుతి చేస్తే ఎంత మధురాతి మధురం అంటే, పాలున్నాయే ఆ పాలు స్వభావసిద్ధంగా మధురం, ఇంక దానితో పంచదార కూడా కలిపితే ఇంక ఎంత మధురమో అంత మధురం అన్నాడు. చూసారా, అంటే ఆయన దేనికి కూర్చున్నాడో అది మనసులోంచి పోలేదనమాట. ఆ పాలు అనేటటువంటి దానితో కూర్చున్నాడు కనుక శివుణ్ణి స్తోత్రిస్తున్నప్పుడు కూడా పాలే గుర్తుకొచ్చాయి. అంటే ఆ వాసన హృదయానికి అంటుకుంటే పోదనమాట. అందువల్ల శివనామస్మరణలో ఉండే మాధుర్యం ఎలాంటిది అంటే పాలలో పంచదార కలుపుకోవడం లాంటిది అని చెప్తున్నాడు. శివుడు నవ్వుకున్నాడు ఆ మాటలు విని, నాయన ఇంకా నీకు ఆ క్షీరాభిమానం ఉందన్నమాట, సంతోషం అనుకున్నాడు. మొత్తానికి ఇలా అంటూ శివ సర్వగ శర్వ శర్మద ప్రణతో దేవ దయాంకురుష్వమే నమ ఈశ్వర నాథ దిక్పతే పునరేవేశ నమో నమోస్తుతే శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవ తావుభౌ శరణం నాణ్యదుపై మీశ్వరం. స్వామి, నాకు శరణ్యుడు నువ్వు, మా అమ్మ ఉమాదేవి, ఇంకెవరు శరణ్యం అంటే మళ్ళీ మీరిద్దరే, నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదన్నాడు. ఆ ఏకభక్తితో ఉచ్చైస్వనంతో ఇలాగనగానే శివుడు పరవశించిపోయాట. నీకేం కావాలి నాయనా అని అడిగాడు. వెంటనే చెప్తున్నాడు, యది దేయో వరో మహ్యం యది తుష్టోసి మే ప్రభో భక్తిర్భవతు మే నిత్యం త్వయి దేవ సురేశ్వర. అదే అడిగాడు ఆయన. నీకు నాకు వరమివ్వాలని అనిపిస్తే, నువ్వు నిజంగా నా పట్ల ప్రసన్నుడివైతే ఒక్కటే అడుగుతున్నాను, నీ పాదాల మీద భక్తి నీయవయ్యా, అదే చాలు అని అడిగాడు. ఆయన ప్రగాఢమైన కోరిక చెప్పాడు. కానీ ఆ ప్రగాఢమైన కోరిక వెనక ఏ వాసనలుంటాయో స్వామికి తెలుసు. వాసనాక్షయం కూడా చేయించాలి. అందుకు చిరునవ్వు నవ్వి ఆయన అన్నాడు, ఏవ ముక్త సమాం ప్రాహ భగవాన్ లోకపూజిత మహేశ్వరో మహాతేజ చరాచర గురు శివ. చరాచర జగత్తుకి తండ్రి అయినటువంటి ఆ మహేశ్వరుడు, మహాతేజస్వరూపుడు, భగవానుడు, లోకపూజితుడైనటువంటి సదాశివుడు అంటున్నట్ట, నీకు నేనే వరం ఇస్తున్నానో చూడని. నువ్వు అడిగేవు సరే, అది ఎలాగూ ఉంటుంది. నేనిస్తున్నది ఏమిటి అంటే, అజరశ్చ అమరశ్చైవ, నీకు ముసలితనం అనేది రాదు, అమరుడవై ఉంటావు. అంతేకాదు, భవత్వం దుఃఖవర్జిత, నీకు ఏ దుఃఖము ఉండదు సుమా, యశస్వి తేజసాయుక్తో, యశస్సు కలిగి తేజస్సుతో ప్రకాశిస్తూ దివ్య జ్ఞాన సమన్విత. నీ బుద్ధికి ఎప్పుడు దివ్య జ్ఞానం ఉంటుంది, లౌకిక జ్ఞానం కాదు, దివ్య జ్ఞానం ఉంటుంది. ఇక ఋషీణామభిగమ్యశ్చ, సమస్త ఋషులు అంటే దేవ ఋషులు మొదలుకుని బ్రహ్మర్షులు అందరూ కూడాను నిన్ను ఆరాధిస్తారు. ఇది మత్ప్రసాదాత్, నా అనుగ్రహం చేత నిన్ను ఆరాధిస్తారు. శీలవాన్ గుణసంపన్న సర్వజ్ఞ ప్రియదర్శన, నువ్వు సర్వజ్ఞుడు అవుతావు, ప్రియదర్శనుడు నువ్వు. ప్రియదర్శనుడు అంటే ఎవరు నిన్ను చూసినా ప్రీతి భావం కలుగుతుంది వాళ్ళకి, అటువంటి ప్రియదర్శనుడు నువ్వు. అంతేకాదు, అక్షయం యవ్వనం తెస్తూ నీకు అక్షయమైన యవ్వనాన్ని ఇస్తున్నాను, తేజశ్చైవ అనలోపమం, అగ్నితో సమానమైన తేజస్సు నీకు ప్రసాదిస్తున్నాను. అంతేకాదు, క్షీరోదోపి సాగరశ్చైవ ఎత్ర ఎత్రేచ్ఛసి ధ్రువం, నువ్వెక్కడుంటే అక్కడ క్షీర సాగరం వస్తుందయ్యా నీ దగ్గరికి అని చెప్పాడు. చూసారా, క్షీర సాగరం వస్తుందయ్యా నీకు అని. క్షీరోధనంచ భుక్షత్వం అమృతేన సమన్వితం, అంతేకాదు నువ్వు సంకల్పించుకున్నంత మాత్రాన నీ బంధువులు, నీతో ఉన్న ఋషులు, నీ అతిథులు, మీ అందరికి కూడా అమృత సమానమైన క్షీరాన్నం వస్తుందని చెప్పాడు. ఇవన్నీ నీకు లభిస్తాయి. అంతేకాదు, నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమంలో నేనుంటానని చెప్పాడు. సాన్నిధ్యం చాశ్రమే నిత్యం కరిష్యామి ద్విజోత్తమ, ఎంత గొప్ప మాట, ఎంతకన్నా వరం ఏమిటి, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటాను అన్నాడు. ఇంకేం కావాలండి, ఇంకేం కైలాసం కావాలి, ఈయన ఎక్కడుంటే శివుడు అక్కడుంటాడట, శివుడు ఎక్కడుంటే అక్కడ ఈ దేవతలందరూ ఉంటారు, ఇంకేం కావాలి. కనుక శివుడు ఉంటే చాలు. ఆ శివుణ్ణి తన దగ్గర ఎల్లవేళలా ఉంచుకునేటంత శక్తిని సంపాదించుకున్నాడు ఉపమన్యు మహర్షి. ఆ ఉపమన్యు మహర్షికి ఆ శివుడు ఏ క్షీర సముద్రం ఇచ్చాడో గాని, ఆ ఉపమన్యు మహర్షి మాత్రం మనకు క్షీర సముద్రాన్ని ఇచ్చాడు. శుద్ధ సత్వమయమైనటువంటి శివభక్తి అనేటువంటి అమృత సముద్రాన్ని మనకిచ్చాడు ఆయన. ఆయన చేసిన శివజ్ఞాన బోధామృతం ఉందే, అది దివ్యాతి దివ్యం. ఆ పంచాక్షరి విద్య, ఆ శివోపాసన, ఇదంతా కూడా ఉపమన్యువు కథ వల్ల లభించింది మనకు. ఇలాగా ఉపమన్యువు కథే ఒక మంచి అమృతమయమైన క్షీరాన్నం మనకు. ఆ క్షీరాన్నాన్ని ఇవాళ కడుపు నిండా మనం భుజించాం. ఇలాగా ఈరోజు ఉపమన్యువు అందించిన శివప్రసాదాన్ని ఆరగించాం. రేపు ఏ భక్తుడు ఏ ప్రసాదం ఇస్తాడో చూద్దాం. రేపు సాయంత్రం మళ్ళీ 6:30 సమావేశం అవుదాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి.
1: ఓం నమః శివాయ. You are listening to shaivam.org radio. the 24/7 spiritual channel from shayon.org.

గవయమారణ్యమను తే దిశామి తేనాచిన్వానస్తన్వో నిషీద గవయంతే సుగృచ్ఛతు యన్ విష్మస్తంతే సుగృచ్ఛతు ఇమమోరణాయం వరుణస్య నాభిన్త్వచం పశూనాన్ ద్విపదాం చతుష్పదాం త్వష్టు

శరభమారణ్యమును తే దిశామి తేన చిన్వాన స్తంభో నిషీద శరభం తేషు గృచ్చతు యన్ విష్మస్తం తేషు గృచ్చతు త్వయ్యా విష్ఠదాశుషో నృగ్యః పాహి శృణు ధీగిరాః రక్షాతోకముతత్మనా.

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, you are about to listen Shiva Stotras. The title is Kashi Panchakam of Sri Adi Shankaracharya, presented by Dr. M. Gokula Krishna Iyer. Thank you. Om Namah Shivaya.
1: Shrimat Shankara Bhagavat Pada Rajitam Kashi Panchakam. Mano Nivritti Paramo Pashantihi సాతీర్థవర్యా మణికర్ణికా చ జ్ఞాన ప్రవాహా విమలాదిగంగా సాకాశికాహం నిజబోధరూపా యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనో విలాసం సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సాకాశికాహం నిజబోధరూపా కోశేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షీ శివసర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధరూపా కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా సాకాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా భక్తిశ్రద్ధాగయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః విశ్వేశోయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోంతరాత్మా దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థ మన్యత్కిమస్తి ఇతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యాణాం గోవింద భగవత్ పూజ్యపాద శిష్యాణాం శ్రీమత్ శంకర భగవతాం కృతౌ కాశీ పంచకం సంపూర్ణం.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 spiritual channels from shaivam.org. Om Namah Shivaya.
0: Om Namah Shivaya. Dear listeners of shaivam.org, you are about to listen Shiva Stotras. The title is Dasha Shloki Stuti of Sri Adi Shankaracharya, presented by Dr. M. Gokula Krishna Iyer. Thank you. ఓం నమః శివాయ.
1: శ్రీమత్ శంకర భగవత్ పాద రచిత దశ శ్లోకీ స్తుతిః.
3: సాంబో నః కుల దైవతం పశుపతే సాంబత్వదీయా వయం సాంబం స్తౌమి సురాసురో రగగణాః సాంబేన సంతారితాః సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్ పరం నో భజే సాంబస్యానుచరోస్మ్యహం మమ రతిః సాంబే పరబ్రహ్మణి. విష్ణ్వాద్యాశ్చ పురత్రయం సురగణాః జేతుం న శక్తాస్వయం యం శంభుం భగవన్ వయం తు పశవోస్మాకం త్వమేవేశ్వరః. స్వస్వస్థాన నియోజితాః సుమనసః స్వస్థా బభూవుస్తతః తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. క్షోణీయస్య రథో రథాంగలయుగం చంద్రార్కబింబద్వయం కోదండః కనకాచలో హరిరభూత్ బాణో విధిః సారథిః. తూణీరో జలధిర్హయా శ్రుతిచయో మౌర్వీ భుజంగాధిపః తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. యేనాపాదితమంగజాంగభసితం దివ్యాంగరాగైః సమం యేన స్వీకృతమబ్జసం భవశిరః సౌవర్ణపాత్రైః సమం యేనాంగీకృతమచ్యుతస్య నయనం పూజారవిందైః సమం తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. गोविन्दादधिकं न दैवतमिति प्रोच्चार्य हस्तावुभौ उद्धृत्याथ शिवस्य सन्निधिगतो व्यासो मुनीनां वरः यस्य स्तम्भितपाणिरानतिकृता नन्दीश्वरेणाभवत् तस्मिन्मे हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि आकाशश्चिकुरायते दशदिशा भोगोदुकूलायते शीतांशुः प्रसवायते स्थिरतरानन्दस्वरूपायते वेदान्तो निलयायते सुविनयो यस्य स्वभावायते तस्मिन्मे हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि विष्णुर्यस्य सहस्रनामनियमात् अम्भोरुहाण्यर्चयन् एको नोपचितेषु नेत्रकमलं नैजं पदाब्जद्वये सम्पूज्यासुरसंहतिं विदलयन् त्रैलोक्यपालो भवत् तस्मिन्मे हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि शौरिं सत्यगिरं वराहवपुषं पादाम्बुजादर्शने चक्रे योदयया समस्तजगतां नाथं शिरोदर्शने मिथ्यावाचमपूज्यमेव सततं हंसस्वरूपं विधिं तस्मिन्मे हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि यस्यासन्धरणी जलाग्निपवनव्योमार्कचन्द्रादयः विख्यातास्तनयोष्टधा परिणतानान्यत्ततो वर्तते ओङ्कारार्थविवेचनी श्रुतिरियं चाचष्टतुर्यं शिवं तस्मिन्मे हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि विष्णुब्रह्मसुराधिपप्रभृतयः सर्वेऽपि देवा यदा सम्भूताज्जलधेर्विषात्परिभवं प्राप्तास्तदा सत्वरम् तेनार्तान् शरणागतानिति सुरान् यो रक्षदर्धक्षणात् तस्मिन्मे हृदयं सुखेन रमतां साम्बे परब्रह्मणि इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्याणां गोविन्दभगवत्पूज्यपादशिष्याणां श्रीमच्छङ्करभगवतां कृतौ दशश्लोकी स्तुतिः सम्पूर्णा।
0: ॐ नमः शिवाय। You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org.
4: Om Namah Shivaya. Dear listeners of shaivam.org, you are about to listen Shiva Stotras. The title is Manikarnikashtakam of Sri Adi Shankaracharya, presented by Dr. M. Gokulakrishna Iyer. Thank you. ओम नमः शिवाय।
1: श्रीमत् शंकर भगवत पाद रचितं मणिकर्णिकाष्टकम्।
3: त्वत्तीरे मणिकर्णिके हरिहरौ सायुज्य मुक्ति प्रदौ वादं तौ कुरुतः परस्परमुभौ जन्तोः प्रयाणोत्सवे मद्रूपो मनुजोऽयमस्तु हरिणा प्रोक्ते शिवस्तत्क्षणात् तन्मध्याद्भृगुलाञ्छनो गरुडगः पीताम्बरो निर्गतः इन्द्राद्यास्त्रिदशाः पतन्ति नियतं भोगक्षयेते पुनः।

ముక్తిరిహి తత్కింకరీ స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యాసమం బ్రహ్మణా కాశీక్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః గంగాతీరమనుత్తమం హి సకలం తత్రాపి కాశ్యుత్తమా తస్యాం సా మణికర్ణికోత్తమతమా యత్రేశ్వరో ముక్తిదః దేవానామపి దుర్లభం స్థలమిదం పాపౌఘనాశక్షమం పూర్వోపార్జితపుణ్యపుంజగమకం పుణ్యైర్జనైః ప్రాప్యతే. దుఃఖాంబోధి నిమగ్నజంతు నివహస్తేషాం కథం నిష్కృతిః జ్ఞాత్వైతద్ధి విరించినా విరచితా వారాణసీ శర్మదా. లోకాః స్వర్గముఖాస్తతోపి లఘవః భోగాంతపాతప్రదాః కాశీ ముక్తిపురీ సదాశివకరీ ధర్మార్థకామోత్తరా. ఏకో వేణుధరో ధరాధరధర శ్రీవత్సభూషాధరః యో హ్యేకః కిల శంకరో విషధరో గంగాధరో మాధరః. యే మాతర్మణికర్ణికే తవ జలే మజ్జంతి తే మానవాః రుద్రావాహరయో భవంతి బహవః తేషాం బహుత్వం కథం. త్వత్తీరే మరణం తు మంగళకరం దేవైరపి శ్లాఘ్యతే శక్రస్తం మనుజం సహస్రనయనైః ద్రష్టుం సదా తత్పరః. ఆయాంతం సవితా సహస్రకిరణైః ప్రత్యుద్గతో భూత్ సదా పుణ్యోసౌ వృషగోథవా గరుడగః కిం మందిరం యాస్యతి. మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః స్వీయైః శబ్దశతైశ్చతు.

ఆయన యొక్క ఆయుధములన్నీ కూడా పాపముల నుంచి మనల్ని రక్షించి కాపాడుగాక అనేది తర్వాతి మంత్రములలో చెప్పబడ్డ అర్థం. విశేషమేం లేదు, ముందు చెప్పినదే. మీఢుష్టమ శివతమ శివోన సుమనాభవ, మీఢుష్టమా వరాలను వర్షించేటటువంటి వాడా ప్రణత కామవర్షి అయిన ఓ శివతమ, నిన్ను మించిన శివుడెవడూ లేడు. అందుకు నువ్వేమవ్వాలి అంటే శివోన సుమనాభవ, అంతకు ముందు చెప్పుకున్న మాటే. అందుకే తొందరగా వెళుతున్నాం, ముందు చెప్పుకున్నాం గనక. శివుడివై సౌమనస్యం కలిగి పరమే వృక్ష ఆయుధం నిధాయ, నీ ఆయుధాలన్నీ చెట్టు మీద పెట్టేసి కేవలం చర్మము ధరించి కృత్రిం వసాన పినాకం బిభ్రదాగకి, ఏ ఆయుధం లేకపోతే అందం లేదు గనక పినాకం పట్టుకురావయ్యా అని అంటున్నారు. అంటే దీని అర్థం జీవితం మనకు ఉన్నంతకాలం మనల్ని రక్షించడానికి, మనల్ని శిక్షించేవాడిని శిక్షించడానికి ఆయుధాలన్నీ పట్టుకున్నాడు, ఇంకా అయిపోయింది, అది పూర్తయింది. కైవల్య ప్రదానం ఇవ్వాలి, అందుకే ఆయుధాలన్నీ ఉపసంహరించి కేవలం నువ్వు పినాకం మాత్రం ధరించిరావయ్యా. పినాకం అంటే ప్రణవధనువు అని నిన్ననే చెప్పుకున్నాం. ఆ ఒక్క స్వరూపంతో స్వామి ఏకమై గోచరించాలి అను కైవల్యావస్థలోకి మనల్ని తీసుకువెళ్ళి చెప్తున్నటువంటి దివ్యమంత్రం ఇది. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. వికిరిద, నీ యొక్క తేజప్రకాశాన్ని అన్ని చోట్ల వెదజల్లుతున్నటువంటి ఓ ప్రకాశస్వరూపుడా నువ్వు, నీకు నమస్కారము. నీ యొక్క సమస్త ఆయుధములు కూడా పరాన్ముఖం చేసి, అంటే ఇంకా వాటి యొక్క అవసరం లేని స్థితిని కల్పించు అని నమస్కరించారు. పదో అనువాకం పూర్తయిపోయింది, ఏకాదశ అనువాకంలోకి ప్రవేశించాం. ఈ 11వ అనువాకంలో బహురూపులైన రుద్రుణ్ణి సహస్రాన్ని సహస్ర సౌరుద్రాహ అది భూమ్యాం. దీని అంతరార్థం ఏంటంటే భూమి యందు, అంతరిక్షమునందు, సముద్రమునందు, దివ్యందు ఉన్నటువంటి రుద్రులు వారి వారి ఆయుధాలని దూరముగా ఉంచి మమ్మల్ని కాపాడుగాక, అంటే ఉగ్రస్వరూపాన్ని వాళ్ళు ఉపసంహరించుకుని శాంతులై మనల్ని రక్షించుగాక అని. భూమి, జలము, ఆకాశము, దానికి పైనున్న దివి, ఇవి అన్నిటి యందు ఇక్కడ వర్ణించి చూపించారు. వారి యొక్క స్వరూపాలు నీలగ్రీవాహ శితికంఠాహ దేవగమ్రుద్రా ఉపస్థితా వృక్షేషు, వృక్షముల యందున్న వాళ్ళు, దివ్యందున్న వాళ్ళు, ఏ అంతరిక్షే అంతరిక్షమునందున్న వారు, ఏ మహత్యర్ణవే సముద్రమునందున్నటువంటి వారు, ఇటువంటి వారు సర్వస్థలముల యందు మమ్మల్ని రక్షించుగాక. అధః క్షమాచరాహ, అంతరిక్షమునకు భూమికి నడుము ఉన్నటువంటి వారు, అలాగే భూమి యందు పాతాళములందు ఉన్నటువంటి వారు, సర్వస్థలములో ఉన్న అనంతానంత రుద్రుడే మనల్ని అనేక రకములుగా కాపాడేవారు, శిక్షించేవారు. అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్, వీరు అన్నముల యందు ఉండి కొడుతూ ఉంటారట. అయ్యా అన్నాల్లో ఉండి కొడతాడా అంటే అన్నముల పతి కనుక రెండు చేస్తాడు. కొన్ని అన్నాలు తింటే అపచ్యం, కొన్ని తింటే పచ్చం. మనం ఎంత పచ్చంగా ఉండాలన్నా ఆ రోజు పచ్చ భోజనం దొరకదు. అంటే ఘోర రూపంలో శివుడు బాణం వేయడానికి అనువైనవేవో చేసుకున్నాం మనం, అందుకు తిన్నాం. అంతేకాదు పాత్రేషు, ఆ పాత్రల్లో కూడా మనం ఒక్కోసారి మంచి నీళ్లు తెచ్చుకొస్తాం, గ్లాసులో పోసుకుంటాం. మినరల్ వాటర్ అండి, మంచిదే. పట్టుకున్న పాత్ర అందులో ఏ బాక్టీరియా ఉందో మనకేం తెలుసు, అది లోపలికి వెళ్ళి ఘోరంగా ఉంటుంది. అందుకే ఇది చదువుకుంటే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు విభతవ జనాన్, పాత్రల యందు పాత్రముల్లో పెట్టబడ్డ ఆరహారముల యందు ఉన్నటువంటి రుద్రులు మమ్మల్ని బాధింపకుందురుగాక, అనుగ్రహింతురుగాక అని నమస్కరించారు. ఏ పథాం పతిరక్షయ ఐలభృదాయ వ్యుధ, మనం నడిచే త్రోవల యందు త్రోవల్ని త్రోవల్లో ఉండి రక్షించేవారే కాక ఐలభృదాయ, ఐలములు అంటే అన్నములు, ఈ అన్నములను ఇచ్చేవాళ్ళటి వాళ్ళు అంటే దారిభత్యాలు ఇచ్చేవారు అని అర్థం. దారిభత్యాలంటే మనం వెళుతూ ఉన్నప్పుడు తోవలో ఆకలి లేకుండా చూసే మార్గబంధువులు అనే కాకుండా ఈ జీవుడి యొక్క రాకపోకల్లో కూడా వీడికి తగిన ఆహారాది వ్యవస్థలు ఇచ్చేవారు అని నమస్కరించి తీర్థముల యందు మొదలైన వాటి యందు తిరిగేవారు. మొత్తానికి పృథివీ, అంతరిక్షము, దివి వీటి యందు వ్యాపించిన రుద్రులు బాణములు వేస్తున్నారు. పృథివి నుండి అన్నబాణాలు, అంతరిక్షము నుంచి వాయుబాణాలు, దివి నుంచి వర్షబాణాలు వేస్తున్న మీ అందరికీ నమస్కారం అన్నాడు. ఇవి బాణములను ఎందుకన్నారంటే వీటితో రక్షింపబడుతున్నాం, వీటితోనే శిక్షింపబడుతున్నాం. అందుకు ఇలా ఉన్న వాడికి ఎలా నమస్కారం చేస్తున్నారంటే దశ ప్రాచీహి, దశ దక్షిణ, దశ ప్రతీచీర్, దశోధీచీర్, దశోధ్వాస్తేభ్యో నమస్తే. అంత గొప్పగా చెప్పారు చూడండి. దశ ప్రాచీ,
అంటే 10 విధములుగా ప్రాచీ దిశకు అంటే తూర్పు దిక్కుకి, 10 రకములుగా దక్షిణ దిశకు, అటు తర్వాత పశ్చిమం, అటు తర్వాత ఉత్తరం. ఇందులో దశ దశ అని ఎందుకు చెప్పారు అంటే ఎలా నమస్కరించాలో వేదం మనకు చెప్తుందన్నమాట. దశగా నమస్కరించు అంటే ఈ 2 చేతులు దోజలించితే ఈ 5 5 కలిసి మొత్తం 10 అయ్యాయి. ఈ 10 అన్ని దిక్కులా నమస్కరించాలట. ఎందుకంటే దిశా అంచపతయే నమః, అన్ని దిక్కులలో రుద్రుడున్నాడు అని తెలుసుకుని దశ ప్రాచీ దశ దక్షిణ దశ ప్రతీచి దశ ఉదీచి దశోర్ధ్వ. అలా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు 5 వైపులా మనం నమస్కరిస్తూ ఉన్నాం అని చెప్పారు. ఈ 5 వైపులా ఎందుకు చెప్పారంటే పరమేశ్వరుడి పంచముఖాలకి నమస్కరించడం ఇది. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి 5 ముఖములు 5 దిక్కులతో ఉన్నాయి. వాటిని మనం 2 చేతులు దోయలించి నమస్కరిస్తున్నాం. నమస్కరించడంలో గొప్ప భంగిమ ఇది. అంజలి పరమాముద్ర దేవాక్షిప్ర ప్రసాదిని, దేవతలను తొందరగా వశ్యం చేసుకోగలిగిన భంగిమ అంజలి ముద్ర. అందుకు దోయలించి నమస్కరించారు. ఈ నమస్కారం వల్ల నహా మృడయం తుతే, ఆ రుద్రులు మమ్మల్ని ఆనందింపజేయుదురుగాక. మరి వారి దగ్గర అంత ప్రతాపకరమైన ఆయుధాలున్నాయే, అవన్నీ ఏం చేయాలండి అంటే మేము ఎవరిని ద్వేషిస్తున్నామో, మమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారో వారి నోట్లో పడేవయ్యా అని ఆయుధాలు అన్నారు. జంభే దధామి. ఎందుకు ఇలా చెప్పారండి అంటే మన యొక్క సమస్త పాపక్షయములు స్వామి కలిగించాలి, అవే మన శత్రువులు, శత్రు సంహారం పూర్తిగా జరగాలి అనుకున్నా సంతోషమే. ఇందాక చెప్పుకున్నట్లు మన ధర్మఘాతకులందరిపై రుద్రుని యొక్క ఆయుధాలు ప్రయోగించాలని కోరుకోవడానికి ఏమాత్రం మనం వెనకాడకూడదు. మరి ఇంత ప్రతాపవంతులైన దేవతల్ని పెట్టుకుని వాళ్ళ దగ్గర అన్న ఆయుధాలు పెట్టుకుని కూడా మనం ఎందుకు కోరుకోకూడదండి? కోరుకుందాం, వాళ్ళ ఆయుధాలకు పని పెడతాం. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలకు పని పెట్టవలసిన శత్రు బాధల్లో ప్రస్తుతం ఉన్నాం కనుక. తంవో జంభే దధామి, ఆ శత్రువుల యొక్క నోళ్ల యందు తెరచిన నోళ్ల యందు పడేసేయన్నాడు. తెరచిన నోళ్ళు అంటే మరేమిటో కాదు, మనల్ని అనేక జన్మ పరంపరల్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏ కర్మబంధములున్నాయో వాటి సర్వముని దగ్ధం చేసి ఓ పరమేశ్వర కైవల్యాన్నియు అనే పరమార్థం కూడా ఇందులో ఉంది. సర్వము ఉన్నవి. అందుకు ఇక్కడతో పూర్తయింది రుద్రభాష్యం. దీనికి మనం అనుబంధంగా మృత్యుంజయ స్వరూపాన్ని చెప్పుకుంటాం. ఆ మృత్యుంజయుడు మనల్ని మృత్యుబంధనం నుంచి విడిపించి అమృతత్వ బంధనం ఉంచుతాడు అన్నారు. అమృతత్వ బంధనం ఇస్తాడు కాదు, అమృతత్వ బంధనం ఉంచుతాడట. ఎందుకంటే అమృతంతో బంధం మనకు ఎప్పుడూ ఉన్నది, అనవసరంగా మృత్యుతో పెట్టుకున్నాం కనుక ఆ బంధం తొలగించి ఈ బంధం ఉంచు అన్నాడు. మృత్యోర్ముక్షీయ అమృతాత్, మృత్యువు నుంచి విడిపించు, అమృతము నుంచి విడిపించకు అన్నాడు. అంతేగాని అమృతముతో కల్పించు అని అనలేదు. ఇక్కడ చూడండి, అమృతంతో బంధం నాకుందయ్యా, అమృతంతో బంధం లేకపోతే నేను ఎక్కడున్నాను? నిత్యము ఉండే చైతన్య స్వరూపుడు వేరు, నీతో ఒక బంధం ఉంది. కానీ నీతో బంధం ఉంచుకుని మృత్యు లక్షణం కలిగిన అజ్ఞానంతో పట్టుకు వేలాడుతున్నాను నేను. ఆ బంధనం తెంచి నీ బంధనాన్ని ఉంచనయ్యా, అది చెప్తున్నాడు. అందుకే ఈశ్వర బంధం శాశ్వతం, ఈశ్వరేతర బంధం అశాశ్వతం. మరి ఇంత చెప్పాక ఈశ్వరేతరం సృష్టిలో ఉందా? లేదు. అది తెలుసుకోవడమే ఈశ్వర బంధం అంటే అర్థం. విశ్వమంతా శివమయం అని తెలిసినప్పుడు అదే శాశ్వతం. అటువంటి అమృతత్వ స్థితి ఇవ్వాలని దీనిలో మనం చివరికి మృత్యుంజయ మంత్రాన్ని కూడా కలిపి అభిషేకం చేసుకుని చమకం చెప్పుకుంటాం. అవును కదా, మళ్ళీ చమకం మొదలు పెడతారా? 11 అనువాకాలు. నమకం వస్తే చమకం అక్కర్లేదన్నారు. అంటే చెయ్యొద్దని కాదు, రుద్ర నమకం తర్వాతే చమకం, నమకం నమస్కారం చేయడం. ఈ నమకం మనకేమిచ్చింది? శివుడే అంతా అని జ్ఞానం ఇచ్చింది. చమకం ఏమిచ్చింది? అన్నింటినీ కోరుకోమని చెప్తోంది. ఎప్పుడు కోరుకోముంది? నమకం అయిన తర్వాత చమకం. శివుడే అంతా అని తెలిసాక కోరుకో అన్నది. కానీ మనం అలా అనుకో, అన్నీ అయిన తర్వాత శివుడిని కోరుకుంటా ఉండదు, అంతా ఆయనే అని తెలిసి కోరుకో. అందుకే నమకం తర్వాత చమకం. అయితే చమకం అంటే చమే చమే చమే చమే, ఇది కూడా నాకు, ఇది కూడా నాకు అని రావడం వల్ల దీనికి చమకం అనే పేరు వచ్చింది అని చెప్పుకున్నాం. బోరుడు కోరికలు ఉన్నాయి, ఇవి తప్ప మనకి నిజానికి ఏమీ అక్కర్లేదు. మనకి ఏం కావాలో లిస్ట్ అంతా వేదమాత రాసి పెట్టేసిందండి, అది విశేషం. మనకేం కావాలో కూడా మనకు తెలియదు, మన అమ్మకి తెలుసు, వేదమాతకి తెలుసు, ఆ తల్లి పెట్టింది. ఎందుకు పెట్టారు అక్కడ చమకం అంటే,
చమక మంత్రానికి అంతటికి అనుబంధ వాక్యం ఒక్కటి 10వ అనువాక్యంలో వస్తుంది, యజ్ఞేన కల్పతాం అనేటటువంటి మాట. అంటే అర్థం, ఇందులో చెప్పబడ్డ సమస్త వస్తుజాతము విశ్వంలోనే ఉన్నది. ఆఖరికి చక్షుర్యజ్ఞేన కల్పతాం, బయట ఉన్న వస్తువులే కాదు, నా చక్షువులు, నా శ్రోత్రములు, నా ప్రాణములు, ఇవన్నీ కూడా వస్తువులే కదా విశ్వంలోనివే, ఇవన్నీ కూడా యజ్ఞేన కల్పతాం, నేను యజ్ఞంతోనే పొందుదునుగాక. అది విశేషం. అంతేగాని యజ్ఞం చేయకుండా నేనేది పుచ్చుకోనండి. అది భారతీయుడు అంటాడు. యజ్ఞం అంటే ఈశ్వరారాధన, ఈశ్వరారాధనతోనే నేను వీటన్నింటినీ పొందుతున్నాను అని అర్థం. కల్పతాం అంటే కల్పించబడునుగాక, కల్పించుకుందునుగాక అని మనం అర్థం చేసుకుంటే, కల్పతాం అంటే సమర్థవంతమగుగాక అని మరి రెండో అర్థం కూడా. యజ్ఞముతోనే పొందుతున్నామని మాత్రమే కాదు, ఇవన్నీ మనకు ఉన్నా యజ్ఞము ద్వారానే ఇవి సమర్థవంతములవుతున్నాయి అని అర్థం. అది విశేషం. యజ్ఞం లేనప్పుడు ఇవి సమర్థములు కావు. సమర్థం అంటే అర్థం, ఇవన్నీ నీకు జ్ఞానమునకు పనికొచ్చినప్పుడే ఇవి సమర్థములు అని అర్థం. అందుకు నేను సంపాదించిన ఇవన్నీ కూడా ఈశ్వర జ్ఞాన సముపార్జనకు ఉపయోగించినప్పుడే కల్పతాం సమర్థములవుతాయి. అందుకే ఈశ్వర ఆరాధన వల్ల ఈ వస్తుజాతం పొంది మళ్ళీ యజ్ఞమంతా దేనికి ఇవ్వాలి? యజ్ఞో యజ్ఞేన కల్పతాం. యజ్ఞము యజ్ఞం వల్లే పొంది, యజ్ఞం యజ్ఞానికే వినియోగించాలన్నాడు. యజ్ఞము ద్వారా ఈశ్వరుడిచ్చిన పదార్థములు పొంది వాటిని మళ్ళీ ఈశ్వరారాధనకి, ఈశ్వరార్పణ దియ ఈశ్వరార్పణకి వినియోగించడం వల్ల ఇవన్నీ కూడా నన్ను సమర్థవంతుణ్ణి చేస్తున్నాయి, అవి సమర్థవంతములవుతున్నాయి. సమర్థవంతములు అవడం అంటే అవన్నీ నాకు శివంకర్మలుగా మారి చిట్ట చివరకు నాకు శివజ్ఞానం పొందడానికి హేతువులవుతున్నాయి. అందుకే మనం తినేది, భక్తుడు తినేది ఒక్కటే, కానీ భక్తుడు తినేది ప్రసాదం, మనం తినేది పదార్థం. పదార్థం వేరు, ప్రసాదం వేరు. పదార్థం కడుపు నింపుతుంది, ప్రసాదం సత్వశక్తిని సిద్ధం చేసి జ్ఞానాన్నిచ్చి కైవల్యాన్ని ఇస్తుంది. అది విశేషం. అందుకు మనం ప్రసాదం తినాలి. ప్రసాదమే యజ్ఞేన కల్పతాం, అది దానికి విశేషం. చిట్ట చివరికి ఏమిటి చెప్తారంటే, భువనశ్చాధిపతిశ్చ అనే మాటతో పూర్తవుతుంది చమకం. అగ్నా విష్ణు సజౌ శసేమాతో మొదలై అగ్నా విష్ణువులు అని చెప్పారు ఇక్కడ. అగ్నా అంటే అగ్రమునందున్నవాడు అని అర్థం. అగ్రమునందున్నవాడు కూడా చెప్పుకున్నారు, రుద్రో యయేషదగ్నిహి అని ముందున్నవాడు. ఈ అగ్రమునందున్నవాడు ఏమయ్యాడు? అంతా వ్యాపించి వెళ్ళాడు కనుక విష్ణువు, అగ్నా విష్ణువు అని వాళ్ళిద్దరినీ మొదటే చెప్పారు. వీరు మాకు ఇవన్నీ కల్పించితే ఇవి యజ్ఞము ద్వారా పొందాం, యజ్ఞము ద్వారా సమర్థం చేసుకుని యజ్ఞమునికి వినియోగించి తద్వారా మేమన్నీ పొందుతున్నా. ఏవి సంపదల్ని చెప్పి ఇవన్నీ భువనశ్చ భువనములకు సంబంధించినవి, ఇవన్నీ ఎక్కడున్నాయో ఆ భువనము దాన్ని మేము పొందాం. అంతేకాదు అధిపతిశ్చ అక్కడితో ఆపేశాడండి. మేము అధిపతిని పొందాం అక్కడితో ఆపేశాడు చాలు మనకి. అంటే ఆ ప్రభువు కూడా యజ్ఞము ద్వారానే సమర్థుడవుతున్నాడు అని అర్థం. అది అంటే మన ప్రభువును కూడా యజ్ఞముతోనే పొందుతున్నాం, ఆయన కూడా మనల్ని యజ్ఞము వల్లే అనుగ్రహిస్తున్నాడు. ఈశ్వరుణ్ణి ఎలా పొందాం? యజ్ఞము వల్ల పొందాం. ఆ ఈశ్వరుడు మనల్ని ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? యజ్ఞము వల్ల అనుగ్రహిస్తున్నాడు. అందుకు అధిపతిష్ట అనేది చివరి మాట, మరి తర్వాత మాట లేదు. అంటే ఎన్ని పొందినా పొందవలసింది జగదీశ్వరుణ్ణి. అందుకే చమకం చివరికి ఏం చెప్పింది? ఈశావాస్యమిదం సర్వం. రుద్రం ఏం చెప్పింది? అదే మాట చెప్పింది. అందుకు ఈశావాస్యమిదం సర్వం అనే మాటను మనం గ్రహించాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ ఈశ్వరుడు ఘోరాఘోరాత్మకంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. అది తెలుసుకుని ఆయన శివంకరుడు అని గ్రహించితే ఆయన శివుడై మనకి శివమును అందజేస్తాడు. ఇదే శివతత్వం, ఇదే రుద్ర నమకం యొక్క అంతరార్థం, ఇదే సర్వ భారతీయ వాంగ్మయము యొక్క ధర్మము. ఇది తెలుసుకుని మనం ఆ పరమేశ్వరుడు మనకు శివమును కలిగించుగాక అని ప్రార్థన చేద్దాం. అనంత విస్తృతిని ఒక్కచోట ఎంత తగ్గించి ఇమిడ్చినా గ్రహించగలిగే వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు అది తగ్గదు. ఆ కారణం చేత 9 రోజులు 11 రోజులైనా ఘోర రూపంలో కూడా ఇవాళే బాధించాడు అనుకున్నా నాకేం పర్వాలేదు. ఘోరాఘోరములు రెండూ శివముఖే అని మాత్రం తెలుసుకో. అందుకు ఆ శివుణ్ణి నిరంతరం మననం చేసుకున్నాం. ఈశావాస్యమిదం సర్వమనే జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఇక్కడ ముందే రోజు చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నాను పండితులకి విన్నపం. పాండిత్యం ఎంత గొప్పదో అది ఇంకోలాగా
లోపం వెతికేలా కూడా చేస్తుంది. కనుక ఇంత ఈశావాస్యం ఇతను సర్వజ్ఞానం చెప్తాయ్యా, ఇతను స్వరంతో చెప్పాడా స్వరంతో చెప్పలేదా అది మాత్రం అనర్థను ముందే చెప్పాను. ఎందుకంటే వివరణ కోసం చెప్పుకుంటున్నాను తప్ప పారాయణ కోసమో ప్రయోగం కోసమో అధ్యాపన కోసమో అధ్యయనం కోసమో చెప్పట్లేదు. వీటిలో వేటు కోసం చెప్పినా స్వరం అవసరం, కానీ భావం తెలుసుకుని ఈశ్వర భక్తి కోసం ధర్మం కోసం మనం ఈశ్వరుని ఉపాసనా పద్ధతిలోకి వెళ్ళడానికి ప్రేరణ కోసం చెప్పుకుంటున్నది మాత్రమే గనక పండితులు చెప్పిన పద్ధతి ప్రకారమే ఇక్కడ స్వరణీయమ పాలన చేయకుండా చెప్పడం జరిగింది. కానీ ఇచ్ఛాబుద్ధితో చేసింది కాదు, సంప్రదాయాన్ని అతిక్రమించకూడదనే శతవిధాల నా ప్రయత్నం. ఇంకేవైనా లోపాలు జరిగి ఉంటే పరమేశ్వరుడు క్షమిస్తాడు, దయామయుడు గనక. నమస్సహమానాయ, సహించడం క్షమించడం ఆదుకొనడం పరమేశ్వరుని యొక్క స్వభావం. ఆ ఈశ్వర భక్తి మన యందు వర్ధిల్లుగాక. శివజ్ఞానం, శివధ్యానం, శివభక్తి, శివార్చన, శివవ్రతం, ఈ ఐదు శివయోగం. ఆ శివయోగం మన జీవితం కావాలి, మనందరం శివయోగులం కావాలి. ఆ స్థితి ఆ పరమశివుడు పరమ గురువు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీలో ఒకడుగా మీతో ఒకడుగా ఆ పరమశివుని ఆరాధన చేసుకుంటున్నాను. ఈ 11 రోజుల పాటు సహస్రలింగార్చన చేసుకున్నాను. ఎదురుగా కనిపిస్తున్న ఈ రుద్ర రూపాలందరిలో ఆ రుద్ర భావనని ప్రసరింపజేస్తూ అభిషేకం చేసుకున్న భావన నాకు కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆశీనేభ్య తిష్టద్భ్య ఇంకా ఉన్నాయి శయానేభ్య దావద్భ్య వారు కనపడలేదు ఇక్కడ. ఆశీనేభ్య తిష్టద్భ్య పాపం కూర్చోడానికి చోటు లేని వాళ్ళు తిష్టద్భ్య నిలబడ్డారు, శయానేభ్య ఉన్నారేమో అదృష్టవశాత్తు కనపడలేదు. మధ్యలో దావద్భ్య కాలేదు అంటే పరిగెత్తేవారు వాళ్ళు కనబడలేదు. తర్వాత పాపం బస్సుల కోసం పరిగెత్తే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. మొత్తం మీద ఇన్ని రూపాలతో ఇక్కడ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. నాగన్నా తెలిసిన రుద్రులు చాలామంది ఉన్నారు, కానీ అభిషేకం చేసుకునే అవకాశం నాకు ఇచ్చాడు పరమేశ్వరుడు. అందుకు ఈ వాగ్రూపంతో ఆ శబ్ద బ్రహ్మస్వరూపుడు పంచాక్షరి ప్రభువు ఆ నమస్తారాయ అయినటువంటి ప్రణవస్వరూపునికి 111 రోజుల పాటు శివేన వచస స్తోత్రం చేసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు మల్కాజ్గిరి మల్లికార్జునగిరి వాస్తవ్యులు. మొదటే ఇచ్చారు మా రుద్రం శాస్త్రి గారు, శ్రీ శాంతారామకృష్ణ శాస్త్రి గారు మల్కాజ్గిరికి తెస్తూనే రుద్రంతో తెచ్చుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ రుద్రం ఎంత విస్తృతిగా వ్యాప్తి, అక్కడ బీజం ఇక్కడ మళ్ళీ వృక్షమైంది. ఇంత వృక్షంగా విస్తరింపజేసినటువంటి వారు మాకు పరమాప్త మిత్రులైనటువంటి శ్రీ భాస్కరవణమూర్తి గారు. ఒకరేమిటండి వాళ్ళని ఎవరి పేరు చెప్పినా ఇంకోటి చెప్పలేదని బాధ నాకే కలుగుతుంది. వారేమనుకుంటారో నాకు తెలియదు, వాళ్ళు అసలు ఏ పేరు చెప్పకపోయినా వాళ్ళు ఏమనుకోరు, ఎందుకంటే పాంప్లెట్ మీద కూడా పేరు వేసుకోలేదు. వాళ్ళు కోరుకున్నది ఒక్కటే, మా అనంత సరస్వతి నగరంలో శారదాదేవి మందిరం అభివృద్ధి చెందాలి, ఆ జ్ఞానం అందరికీ పంచబడాలి, అంతకు తప్ప ఇంకేమిటి చెప్పండి. అందుకు ఆ అమ్మ ఆ అమ్మే శోభాస్వరూపిణి కనుక తప్పకుండా ఆలయం అభివృద్ధి చెందుతుంది. మల్కాజ్గిరి మా సోమేశ్వరరావు గారు నమ సోమాయిచార్ రుద్రాయిచార్ అన్నట్లు సోమేశ్వరరావు గారు నా చేతి రామాయణం చెప్పించారు, కృష్ణతత్వం చెప్పించారు, దక్షిణామూర్తత్వం చెప్పించారు. ఇప్పుడు వీరందరికీ వెనక ఉన్న పెద్దలు నమ వృద్ధాయిచ సమృద్ధనేచ అన్నట్లు వారు వెనకున్నారు. జ్యేష్ఠాయిచ వారు, కనిష్ఠాయిచ వీరు, మధ్యమాయిచ అపగల్భాయిచ చాలా మంది ఉన్నారు. మొత్తానికి అంతా రుద్రమే గనక వీరెక్కువ వారు ఎవరు ముందా అనే బాధ లేదు. అంత జ్ఞానం మాకు రుద్రం ద్వారా కలిగింది. ఈ మల్లికార్జునగిరిలో చెప్తూ ఉంటే ప్రతిరోజు కలిగిన ఆనందానుభూతిని నేను వర్ణించలేను. ముగింపు అనే మాట చెప్పలేం గనక మరొకసారి మరొక సబ్జెక్ట్తో మళ్ళీ ఇలాగే కలుసుకునే అవకాశం పరమేశ్వరుడు తప్పకుండా మనకి అందజేస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన ఆప్తులందరికీ నమస్కారం. అలాగే మొదటి రోజు అమ్మని ఆరాధించుకున్నాం, అమ్మ ఇంతదాకా మొత్తం నడిపించింది. మధ్యలో వర్షాయిచ అవర్షాయిచ రెండూ చూపించాడు ఆయన, మేఘ్యాయిచ విద్యుచ్చాయిచ అన్నీ చూపించాడు. ఇక్కడ మొత్తం నా తన స్వరూపం అంతా ఇక్కడ దర్శింపజేశాడు. ఆయన ఎన్ని చూపించినా ఆయన్నే చూస్తూ ఇక్కడ కూర్చున్నాం కనుక హాయిగా జరిగిపోయింది. యజ్ఞం అంతా చక్కగా పరిసమాప్తి చెందింది. సత్సంకల్పం ఉన్న చోట సత్ఫలం ఉంటుంది, అది మనకు పరమేశ్వరుడు తప్పకుండా ప్రసాదింపజేస్తాడు. అయితే ఇందులో భాగంగా మొదటి నుంచి చాలా చైతన్యవంతంగా కలిసి పనిచేసినటువంటి మా ఆప్తులు, సంగీత సాహిత్య కోవిదులు, పరమేశ్వర భక్తులు, నిత్య భజన జప గీతా పరాయణులైనటువంటి జొన్నలగడ్డ ఈశ్వరప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక నమస్సులు. రోజు అందరూ కోరినటువంటి ఆ నీరాజన గీతం ఇక్కడ అందరికీ పంచబడింది, అలాగే యజ్ఞ ప్రసాదం కూడా అందరికీ పంచబడింది. ఇందులో రుద్రోపనిషత్ సందేశం ఉంది, దాన్ని అందరూ మననం చేసుకుంటూ
నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః అనేటువంటి శ్లోకరూప మంత్రం ఇందులో ఉంది. దాన్ని జపం చేసుకోవచ్చు. నిత్యం ఇన్నాళ్ళు చెప్పిన సారం ఈ ఒక్క కార్డులో యజ్ఞప్రసాదంగా అందించడం జరుగుతుంది. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ

కైలాసాయ విశ్వనాథాయ మంగళం, కైలాసాచలవాసాయ సాంబదేవాయ మంగళం, శ్రీ రుద్రదేవాయ మంగళం, మహాదేవాయ మంగళం. శ్రీమద్ రమణ గోవిందో హరి నమః.

0: Om Namah Shivaya. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thirunariya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.
1: అంటే ఏ శిలని తీసుకుని ఏ పరిణామంలో ఏ డిస్టెన్స్లో పెడితే ఎలా తాకితే ఏ స్వరం వస్తుందో అంత విజ్ఞానం అక్కడ ఉంది, అది అర్థం. అందుకని భలే ఉన్నదండి అని చెప్పుకోవడం కాదు, ఇంత విజ్ఞానం వాళ్ళకి ఎక్కడికి వచ్చింది అనేది. దానికి నకలు కూడా ఇప్పటి వరకు తయారు చేయలేకపోయామంటే ఎంత పరిపూర్ణమైన విజ్ఞానం ఒకప్పుడు ఉండేది, దాని హద్దులు దాకా కూడా వెళ్ళలేకపోతున్నది ఇప్పటి యొక్క భౌతిక విజ్ఞానం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, స్వయంగా అనుభవించిన విషయం ఏంటంటే, అక్కడ ఒక మృదంగం వాయిస్తున్నటువంటి శిల్పం ఉంది. మనం స్తంభం మీద చెవి పెట్టి ఆ రాతి మృదంగాన్ని చేత్తో కొడితే ఆ స్తంభంలో మృదంగనాదం వినబడుతుంది. విశేషం ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇన్ని రకాలుగా చేసి ఇన్ని విద్యలు ఆ లోపల ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మకి సమర్పణం చేశారు వాళ్ళు. అంతేకాదు, ఈ కనిపిస్తున్నటువంటి దేవాలయం అంతా కూడా దేహో దేవాలయ ప్రప్త అనే తాత్విక భూమికలో దర్శించారు. ఇంకా ఈ దేవాలయాల గురించి చెప్పాలంటే ఒక్క దేవాలయాల ఆధారంగా ఎంత సంస్కృతి వర్ధిల్లింది, ఎన్ని విద్యలు కాపాడబడ్డాయనేది పెద్ద విషయం. ఉదాహరణ ప్రయాణం కూడా చెప్పడం, ఇలాంటి మహాదేవాలయాన్ని శిథిరాలు చేసి పిండి చేసి మానవాళ్ళు కూడా మిగల్చకుండా దుష్టజాతులు తిరిగి వెళ్ళిపోతే మనం ఏమి పట్టని ఉపేక్షతో ఇప్పటికీ ఉన్నామంటే సాలె పురుగుపాటి డెడికేషన్ అంకిత భావం అవి లేవు మనకి అని అర్థమవుతుందన్నమాట. తిరిగి వాటిని పునరుద్ధరణ చేసుకుందామంటే ఎన్ని రాజకీయాలు, ఎన్ని వేదనలు. దీని గురించి మాట్లాడడానికి రాజకీయం అక్కర్లే. మన దైవానికి రెండు చేతులెత్తి దండం పెట్టే సంస్కారం మనలో ఉంటే చాలు ఈ వేదన ఉంటుంది. ఈ వేదనకి ఏ రాజకీయ వర్ణాలు అక్కర్లేదు, ఏ రాజకీయ రంగులు పులమన అవసరం లేదు. ఇది భగవంతుడంటే విశ్వాసం ఉండేటువంటి ప్రతి వాడి గుండెలో ఉండే వేదన మాత్రమే, అది గమనించాలి. ఈ వేదనకి పరాకాష్ఠ చిన్న సాలిపురుగు కథలో మనకు కనబడింది. ఇలా సాలిపురుగు ఏమనుకుందంటే మొత్తం దగ్ధమైపోయింది, ఇంకా నేను బ్రతుకుండి ప్రయోజనమే ఉంది, మరి ఏం చేస్తాం, తిరిగి నిర్మాణం చేసే స్థితి కనబడడం లేదు, కనుక నన్ను నేను ఆహుతి చేసుకుంటానని చెప్పి ఆ అగ్నిలోకి వెళ్ళబోయింది తనని తాను నాశనం చేసుకోవడానికి. ఈ విధంగా ఆత్మార్పణ ధియా కుర్యాత్, ఆత్మార్పణ బుద్ధితో ఆ సాలెపురుగు ప్రవేశిస్తూ ఉంటే ఆయన ఊరుకుంటాడా, పరీక్ష పెడతాడు కానీ బాధ పెడతాడా ఆయన, వెంటనే వచ్చేట. ఆ వచ్చినవాడు ఎవడు అంటే శివుడు అని ఒక్క మాట రాస్తే ధూర్జటి కవి అనిపించుకోడు. తన దైవం వచ్చినప్పుడు ఒక్క మాట చెప్పి ఊరుకోడు ఆయన. వచ్చినవాడు ఎవడయ్యా అంటే దేవోత్తంసుడు భక్తవత్సలుడు చిత్తేశ స్వభావుండు గౌరీవామాంగుడు శంకరుండు దయ ఊరింబోవా. ఆయన వచ్చినవాడు ఎలా వచ్చాడు, దేవోత్తంసుడు సకల దేవతాశ్రేష్ఠుడైనటువంటి భక్తవత్సలుడు గనక ఆయన లక్షణమే భక్తవత్సలం, భక్తుల ఎడలా వాత్సల్య భావం కలిగినటువంటి వాడు. చిత్తేశ స్వభావుండు ప్రతి వారి యొక్క చిత్తములో ఈశ్వర స్వరూపుడై ప్రకాశిస్తున్నటువంటి వాడు గౌరీ వామాంగుడు. వామభాగమనందు పార్వతీదేవి విరాజిల్లుతుండగా వచ్చిన శంకరుడు దయమురింబోవా దయ పెళ్ళిపుకుతుండగా కెంగేలునన్ తన అరచేతితో, అరచేయి ఎలా ఉన్నది అంటే ఒక తామరా పువ్వు విచ్చుకున్నట్లుగా ఉందిట, పద్మ కుసుమం వికసించినట్లుగా అంత లేత ఎర్రని కాంతులతో వికసించినటువంటి విశాల హస్తాన్ని చాచి చావన్ వచ్చిన పురుగు బట్టి ఆ పురుగును పట్టుకున్నట్ట ఆ చేతిలో. ఎంత ధన్యురాలది, శివుని యొక్క దివ్యమైనటువంటి ఆ కరకమలంలో ఉన్నది ఆ పురుగు. దాన్ని చూసుంటున్నాడు, తగు నీ సద్భక్తికి మెచ్చితిన్ నీ వేయర్థము నేడు వేడెదవు దానిని చెప్పుమా నావుడు. నీ సద్భక్తి నన్ను చాలా ఆనందింపజేసింది సుమా, ప్రతి అణువుని పరిశీలించే పరమాత్మ. అందుకే శివుని యాన లేనిది చిమైనా పుట్టదు అనే మాట భక్తుడు వింటే చిందులు వేస్తాడు నిజానికి. అంతగా శివుని యాన అన్నింటిలో తిరుగుతోందన్నమాట. ప్రతి జీవిని కదిలించేటటువంటి ఆ సర్వవ్యాపకమైన భర్గ చైతన్యం ఉన్నదే. ఆ భర్గ చైతన్యం మూర్తిమంతమై తన చేతితో పట్టుకున్నది ఆ సాలెపురుగుని. నీకేం కావాలి అని అడిగాడు అశివుడు. అడిగితే ఆ సాలెపురుగు అంటుందిట, నా తపమింతట ఫలించనటంచు. నాకేం కావాలన్నది తర్వాత మాట, నాకేం కావాలో అతడే ఎదురుగా ఉన్నాడు. నా తపమింతట ఫలించే, ఇన్ని గుడులు నిర్మాణం చేశాను కానీ ఇన్ని గుళ్ళు కట్టాను గనక నాకేదైనా వస్తుందని నేను ఏనాడు అనుకోలేదు. అంటే సాలెపురుగు దగ్గర నేర్చుకోవాల్సింది ఏమిటి, భగవదర్పణ చేసే దాని మీద నేను చేశాను అనే అహం పనికిరాదు. ఉన్నదా అక్కడికక్కడే చెల్లు. కొందరు పాపం ఆయనకి మెట్లు కడతారు, అందులో పలకకు ఒకటి ఇస్తాడు, పలక మీద ఒక్కొక్కడి పేరు, పలక కనబడదు పేరే కనబడుతుంటుంది, పాపం దాన్ని తొక్కుకుంటూ వెళతాం, అది వేరే విషయం. మొత్తానికి ఇంత యాతన, ఒక ఇటుక ముక్కిస్తే దాని పేరు పేరు. అంతేగాని శివార్పణం చేశామని మన పేరు లేకుండా భగవంతుడికి అర్పణ చేస్తే అది అనంత ఫలాన్ని ఇస్తుంది. ఇక్కడే నిలిచిపోవాలని ఇస్తే ఇక్కడే తిరగడం, అది దాని యొక్క ఫలితం. కనుక ప్రతివాడికి ఆ గుర్తింపు సమస్య, అహంభావ సమస్య ఉన్నదే, అది ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆధ్యాత్మికత విషయంలో అది వదిలితేనే వాడికి ప్రవేశం, అది వదిలితేనే వాడికి ప్రవేశం. ఫలం తర్వాత, ప్రవేశం లభించాలంటేనే ఆ అహంకార భావన వదలాలి. అలా వదిలింది, ఇన్ని దారపు గూళ్ళు కట్టింది కానీ ఎక్కడా సంతకం పెట్టలేదు పాపం సాలెపురుగు. ఈ విధంగా చేసింది గనక నా తపమింతట ఫలించే అని చెప్పింది. నా తపస్సు నేడు ఫలించిపోయింది అని ప్రమతపతి

నా యద ఎగసి నాట్యమాడును అని అంటాడు. స్వామి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటానంటే ఆ ఊహే ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటానని తలుచుకుంటేనే కలుగుతుంది తన్మయ ఈ భావం. అలాంటిది ఆయనే ఎదురుగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలో తెలియలేదు. పైగా పరమాత్మని చూడగానే ఆ మహామహిమాన్వితుడిని దర్శించిన వెంటనే ఉన్న శక్తులన్నీ వినియోగించాలని స్తోత్రం చేయాలనిపిస్తుంది. అందుకే ధ్రువుడు కూడా నారాయణుడు కనబడిన వెంటనే స్తోత్రం చేయాలని తపన పడతాడు. కానీ స్తోత్రం చేయడానికి నోరు రాదు. అంత మహాత్ముడిని స్తోత్రించడానికి ఆయన బుద్ధి అంత. అప్పుడు ఆయన తన శంఖాన్ని తగిలిస్తాడట. తగిలిస్తే స్తోత్రం చేసే బుద్ధి వస్తుంది. ఆ స్తోత్రం చేయగా వేదన తీరుతుంది. అలాగే ఇప్పుడు సాలెపురుగుకి పరమేశ్వరుని స్తోత్రం చేయాలని బుద్ధి పుట్టింది. కానీ ఎలా స్తోత్రం చేస్తుంది? వేదన పడి ఒక చిన్న మాట అంటుందిట. ఆ చిన్న మాటే మనకి పెద్ద స్తోత్రం. ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవా నిన్ను నుతింపలేను అధమ బుద్ధి. ఇది మనం ఒప్పుకోగలం అంత తొందరగా? ఒప్పుకుంది సాలెపురుగు. అధమ బుద్ధి, నా బుద్ధి చాలా అధమమైన సుమా. వేదశాస్త్రంబులున్ రావు ఏ పాటి, అవేవి రావయ్యా. వచ్చినన్ పోని వేదాలన్నీ నిన్ను ఇస్తానులే తీసుకో అని నువ్వంటూ వద్దు నాకు. ఎందుకంటే వేదాలు విద్యలు ఇచ్చేవంటే ఇంకా అహంకారం పట్టుకుని మరొక ఉదాహరణ తిరగాలి. నాకు వద్దులే, వేదాలు రావు అంటే నేను స్తోత్రించలేకపోతున్నానని వేదనతో అన్నాను. కానీ వేద విద్య రాలేదే అనే వేదన నాకేం లేదు. ఎందుకంటే వచ్చినన్ శృతులు శాస్త్రంబుల్ మిమున్ జపలేవు అజంతంబులన్నా. ఆ వేద శాస్త్రాలు కూడా నిన్ను పూర్ణంగా చెప్పలేవని అవే చెప్పుకున్నాయి. వేదాలే మేము పూర్తిగా చెప్పలేము. నేతి నేతి అని, నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు అని చెప్పే కానీ ఇదే అని తేల్చలేకపోయాడు వేదాలు కూడా. అది తేల్చుకోవాలంటే నీకు నువ్వు సాధన చేయవలసిందే. భగవంతుణ్ణి ఎవ్వడు మాటలతో చెప్పలేడు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మాటలు మనస్సు కూడా చేరలేక వెనక్కి వచ్చేస్తాయట. కానీ ఆ మాటల ద్వారా అటు వెళ్ళడానికి మనకు స్ఫూర్తినివ్వడం వరకే కానీ మాట తీసుకొచ్చి మహాదేవుణ్ణి ఇవ్వదు. మన సాధన, మన తపస్సు, మన వేదన మాత్రమే తీసుకెళ్తుంది. ఆ వేదన రగులు కొలపడానికి మన మాటలు పనికి రావాలి, అంతకు మాత్రమే. అంతేగాని నిన్ను వేదశాస్త్రములు పరిపూర్ణంగా నుతించలేవు. శృతులకు కూడా దొరకనటువంటి వాడవు నువ్వు. అటువంటి నిన్ను అవంక నేర్చుకుని వాటిలో ఏం చెప్పారో ఇవన్నీ చేయడానికి నా వల్ల అవుతుందా చెప్పు. తద్విధులకు లెక్కింపగా సఖ్యమే. మరేం చేస్తాను? సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చదన్. అంత చక్కగా చెప్పింది చూడండి. సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చదన్. సేవాధర్మము అంటే తన యొక్క సర్వశక్తులని శివార్పణం చేయడమే సేవాధర్మం అంటే. ఈ ధర్మానికి మించిన ధర్మం లేదు అది. అందుకు అలా చేస్తూ నీ శ్రీపాదములను కొల్చుతాను. ఇక ఏం కావాలన్నావే, అది చాలా మమ్మల్ని మాయలో పడేసే మాట అయ్యా. నువ్వు కనబడి ఏం వరం కావాలి అంటే మాకు వెంటనే బోలు లిస్టు గుర్తుకొస్తుంది. ఆ లిస్టులో పడిపోయి అడిగిన వాడు గుర్తురాడు. అందువల్ల ఆ మాట అనకు. వరము అంటే గొప్పది అని అర్థం. నీకేం వరం కావాలంటే అందరికీ వరమైన నువ్వు ఎదురుగా నిలబడి ఏం వరం కావాలి అంటే మాకు ద్వితీయ దృష్టి ఏర్పడుతుంది. అంటే రెండోది నువ్వు తప్ప ఇంకేమిటి, రెండోది వస్తా. రెండోది అంటే ప్రపంచం. ప్రపంచం వైపు పరిగెడతాం. ఈ ప్రపంచం ఎంత ఉందా అంత ఉందా ఎంత ఉంది ఇంకా ఏవి వరాలు అని వెతుక్కుంటే అమ్మో మాకు సమయం చాలదు. ఈ లోపల ప్రత్యక్షమే నువ్వు కాస్త వెళ్ళిపోతావు ఆ వెతుక్కునే లోపల. కాబట్టి వరాలన్నిటికీ వరమైనటువంటి వరేణ్యం భర్గం అయినటువంటి మహాతేజోమయుడైనటువంటి నీ యొక్క అనుగ్రహం ఉంటే చాలయ్యా. అందువల్ల ఇంకా ఈ ప్రపంచపు మోహం నాకొద్దు, నీ దివ్య తేజంలో నన్ను లీనం చేసుకో అన్నదిట. నాకీ భవదుఖంబులు లేక మహాజ్ఞానరస విలీనుడనగుచు. మహాజ్ఞానరసంలో లీనమైపోవాలి అన్నది. అసలు జ్ఞానం అంటేనే అర్థం కాదు. చెప్పడం మొదలు పెడితే వెంటనే లేవడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ జ్ఞానం అనగానే అంత బుర్ర వేడెక్కుతుంది మనకి. అలాంటిది సాలెపురుగు జ్ఞానరసం గురించి మాట్లాడుతుందంటే అందుకే జ్ఞానోత్పత్తికి కూడా ఈశ్వరానుగ్రహాదేవ పుంసా మద్వైత వాసన. ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే జ్ఞానం పట్ల అవగాహన ఏర్పడుతుంది. ఈశ్వరుని అనుగ్రహం భక్తి వల్ల తప్ప మరి దేని వల్ల లభించదు. ఆ భక్తి పండింది గనక పరమ జ్ఞానస్వరూపుడమైన నీయందు లీనమై లోకం వెన్నడు ఎరుగని ఆ కైవల్యం అభీష్టము. ఎంత గొప్పగా చెప్పించారండి. లోకం లేని కైవల్యం కావాలి. లోకాలద్దున ఏ లోకము లేని కైవల్యం కావాలి అన్నది. లోకాతీతమైనటువంటి నీ దివ్యజ్యోతిలో లీనమైతే చాలయ్యా. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబుకు పెంజీకటికి అవ్వల ఏకాకృతి వెలిగే పరంజ్యోతిర్లింగస్వరూపుడివైనా నీలో లీనమైతే అదే చాలు.
అనగానే

0: ఆయన వెంటనే పరిమితమైనటువంటి తన రూపాన్ని ఒక్కసారి అపరిమితం చేసేట, అంటే సాలెపురుగును అనుగ్రహించడానికని దివ్యమంగళ విగ్రహ ధారి అయి వచ్చినటువంటి ఆ పరంజ్యోతి ఒక్కసారి తానే సర్వమన్న అని నిరూపిస్తూ సర్వవ్యాపకమైన మహాతేజాన్ని దర్శింపజేశాడు. ఆ దర్శింపజేసినప్పుడు దేవతలు, మునులు, తపస్సులు ఆశ్చర్యపోతున్నారట. అనిమిష కోటి తామహరహంబున నర్చు శివార్చనల్ మనంబున నిరసింప మౌనులు తపో విభవంబులు రోయ యోగవాసన పడి పొర్లువారు తమ జన్మము తిట్టుకొనంగా అన్యదర్శతులు తతులెల్ల మా సమయ సంగతి చాలు నటంచు ఎంచగన్. అప్పుడు ఎలా ఉన్నదంటే దేవతలు, యోగులు, మునులు అందరూ చూస్తూ అనుకున్నట్టు దేవతలు, ఇన్నేళ్ళయ్యి ఆయన పూజ చేసుకుంటున్నాం, మా పూజలు ఎందుకు పనికి వస్తాయి అనుకున్నట్ట వాళ్ళు. ఇక మౌనులు అనుకున్నారట, యుగాల నుంచి కందమూలాలు తింటూనో అవి కూడా తినకుండానో ముక్కు మూసుకునో బోర్లాగా పడుకునో తలకిందులుగా పడుకునో ఎన్నో అవస్థలు పడి యోగాలు చేశాం, దేనికి పనికి రాలేకపోయింది. ఇక ఈ యోగాలన్నీ యోగవాసన పడి పొర్లు వారు వీటన్నిటిలో తిరిగేం కానీ దేనికి పనికి రాకుండా ఒక్క సాలెపురుగు చేసిన చిన్న పూజకి జన్మ కైవల్య సిద్ధి లభించిందే. ఎక్కడ చూచిన సుర మునీశ్వర దానవ మానవాగిపులు మృక్కుచు సన్ను తించు రవముల్ ధ్రువమండల వీధి నిండగా దిక్కులు ముంచుకున్న తన తేజము లోపల ఊర్ణనాభమున్ గ్రక్కున గుర్చే తన్మయముగా శివలింగము భక్త కోటికి. దిక్కులు ముంచుకున్న తన తేజము లోపల, ఆ దిక్కులు ముంచుకున్న తేజమే ఆ పాతాళ నభస్తరాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగం. అది మహాలింగం. మహాలింగంలో లీనమౌడ, అదే లింగైక్యం అంటే. ఆ మహాలింగం లోకాతీతమైన ఏకాకృతి అయిన వెలుగు, ఆ వెలుగులోకి ఈ సాలెపురుగు లీనమైపోయిందిట దిక్కులు ముచ్చుకున్న మహాతేజంలో. ఈ విధంగా లీనమైనది. ఇది లూతాధీశ్వరు కథ. ఇది ఇది చక్కనైనటువంటి సాలెపురుగు కథయ్యా అన్నట్ట. సాలెపురుగుకి ఎంత కథ ఉంది భావించితే ఒక్క కథ చాలు ఈ బ్రతుకంతా తరించిపోవడానికి మనకి, అంత ఉన్నదనమాట ఇందులో విశేషం. అయితే పూర్వవాసనాగతమతి అని ఒక మాట అక్కడ ఉంది కదా, మరి దీని పూర్వవాసన ఏమై ఉంటుంది అంటే దానికే చరిత్ర చెప్తాడు. అదేమిటి అంటే అది గత జన్మలో విశ్వకర్మ యొక్క కుమారుడు. విశ్వకర్మ అంటేనే దేవశిల్పి, ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్ట్ అనమా, ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ అది. దానిలో బాగా తెలివైనటువంటి వాడు. ఎంత తెలివైన వాడంటే దేవతలకి గృహ నిర్మాణం చేయగలిగేటంత మేధావి అనమాట. ఆయన తలకు కొడుకిన కనుక లక్షణం ఉంటుంది ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేటువంటిది బాగా ఉంది ఇతని దగ్గర. అయితే ఈయన ఏం చేశాడంటే బ్రహ్మతో స్పర్ధ వహించాడట. ఒకసారి బ్రహ్మగారు విశ్వకర్మ కన్నా గొప్పవాడు కదా, ఎందుకంటే సృష్టి అనే పెద్ద రచనే చేస్తున్నాడు ఆయన. నేను మాత్రం నీ సృష్టిని మించిన సృష్టి చేయలేను అనుకున్నావా, నాకున్న శక్తితో నేను చేస్తాను అని తన యొక్క శిల్ప నైపుణ్యంతో ఈయన మరో సృష్టి చేద్దామని ప్రయత్నించాడట. ఇది చూసి ఇదేం బుద్ధి అయ్యా నీకు, నేను నా మేధస్సుతో సృష్టి చేయట్లే, ఆయన నన్ను సృష్టి చేయమన్న విధానం ప్రకారం నేను సృష్టి చేస్తున్నాను. భగవద్ ఆజ్ఞ అది, ఈశ్వరాజ్ఞ. ఈ బుర్రలు ఇచ్చేవాడు ఎవడు, ఆ ఈశ్వరుడు. ఈ సృష్టి ఇలా నడవాలి అని నిర్మాణం చేయించి నా చేత చేయిస్తున్నాడు, అంటే నా సంకల్పం, నా స్వేచ్ఛ లేదు ఈ సృష్టి రచనలో. ఈ సృష్టి రచన అంతా ఈశ్వర సంకల్పం మీద నడుస్తుంది, అంటే బ్రహ్మదేవుడు కూడా ఈశ్వర సంకల్పం చేతే. ఆయన పంచాక్షరి ఉపదేశించి తన సంకల్పాన్ని నాలో ప్రవేశింపజేసి నా చేత ఈ జగత్తంతా నడిపింపజేస్తున్నాడు. ఇది ప్రకృతి. ఈ ప్రకృతి ప్రకృతిగా వెళ్ళాలి. నువ్వేం చేసావు, ప్రకృతికి ప్రతికృతి చేయిస్తున్నావు, అంటే దిస్ ఈజ్ ది యాంటీ నేచర్. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం అనేటువంటిది, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం మహిమ అనిపించుకోదు సుమా. ఎందుకంటే ప్రకృతి మహిమ. ఒకడెవడో గాలిలోంచి ఏదో సృష్టిస్తాడు, సృష్టించగానే వాడిని మనం దేవుడు అనుకుంటాం. నిజమైన దేవుడైతే ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడేం పరిచేడు. ప్రకృతే పరమాత్మ యొక్క మహిమ, దానికి విరుద్ధంగా వారు మహిమ చూపించేడు అంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినట్లు. కనుక దైవీ శక్తి ఉన్నవెప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళవు, ప్రకృతికి అనుకూలంగానే వెళితే. అందువల్లనే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేసి ఉన్నప్పుడు దేవతలందరూ ఎంత పని చేసేవయ్యా అని మెచ్చుకోలే, మహర్షులు కూడా మెచ్చుకోలేదు, జుగుప్సాభావంతో చూశారు విశ్వామిత్రుని. అప్పుడు సిగ్గుపడ్డాడు విశ్వామిత్రుడు. సృష్టికి ప్రతి సృష్టి చేయడం అనేది తపశ్శక్తికి సంకేతం కాదది, అది అహంకారానికి సంకేతం. రజోగుణానికి సంకేతం. ఆ కారణం చేత నా తపస్సు వృధా చేసుకున్నానని సిగ్గుపడి మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. చేసుకుని అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఎందుకంటే విశ్వామిత్రుని మించిన వశిష్ఠాది మహర్షులు ఏనాడు ఇలాంటి పని చేయలేదు. ఎందుకంటే ఈశ్వర సంకల్పం తెలుసుకున్నటువంటి వారు గనక వారి తపస్సుల ద్వారా ప్రకృతి క్షేమం కలిగించి తద్వారా లోకక్షేమం కలిగించే వారే కానీ ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వారు లేరు. కనుక ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం తగదు, అందుకు శపించాడు. ఇంత లోకంలో ఉండి కూడా ఇంత చిన్న బుద్ధితో ప్రవర్తించేవి గనక కీటకమే జన్మించు అని శపించాడు. ఇది శాపమా అంటే, సాధారణంగా శాప చరిత్రలో వచ్చినప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే అవతలివాడు మహర్షి దేవత అయినప్పుడు కోపంతో శపించాడని అర్థం కాదు. ఎంతో శక్తి భగవంతుడు ఇచ్చినప్పటికీ మనలో ఏ అవలక్షణంతో దాన్ని దుర్వినియోగం చేసుకుంటామో ఆ అవలక్షణాన్ని గమనిస్తాడు దేవతా మహర్షి. గమనించి నీకు ఎంత శక్తి ఉంది, బాగుపడే శక్తి, కానీ అవలక్షణం వల్ల బాగుపడలేకపోతున్నావు, కాబట్టి ఈ అవలక్షణం కల్పించిన వేదనను నువ్వు అనుభవించితే ఆ అవలక్షణంతో చేసిన పాపం పోతుంది, అప్పుడు నువ్వు భగవంతుడిని పొందగలవు. అది శాపంలో ఉన్న అంతరార్థం. అందువల్లనే ఒక్క అవలక్షణ దోషం పోవడానికి ఎప్పుడైనా సరే అనుభవం కావాలంటే భూమికి దిగాల్సిందే, అనుభవం కావాలంటే భూమికి దిగాల్సిందే. ఎందుకంటే కర్మను అనుభవించాల్సిన లోకం ఇది, ఇతరములన్నీ భోగలోకములు, ఇది మాత్రం కర్మలోకం. ఈ కర్మలోకానికి వస్తే అనుభవం కోసమే వస్తాం మనం, అది సుఖదుఖ ఉభయ మిశ్రమైనటువంటిది. కనుక నువ్వు అనుభవించడానికి పుట్టాలి కనుక పుట్టు. మరి నేను ఆచరించాలే ఈ పాపం పోవడానికి, నా జన్మ సార్థకం చేసుకోవడానికి నేనంటూ ఆచరించాలి దీక్షని కర్మని అంటే దానికి కూడా భూలోకమేట, అక్కడికి వెళ్ళి ఆచరించాల్సిందే. అందులో పవిత్రమైన కర్మభూమి యొక్క ఆయన భరత భూమిలో జన్మించను అని చెప్పి ఇక్కడ పడవేశాడు, పడ్డాడు. తాను విశ్వకర్మ పుత్రుణ్ణి అనే భావం అతనికి లేదు. ఎందుకంటే ఉపాధి జనితమైన మాయ పూర్వ వాసనని మిగుల్చుతుంది కానీ పూర్వస్మృతిని మిగల్చదు. వాసన స్మృతి చాలా తేడా ఉంది. పూర్వస్మృతితో పుట్టిన వాడికి పూర్వజన్మ గుర్తు ఉంటుంది, పూర్వ వాసన మిగిలిన వాడికి గుర్తుండదు, వాసనే ప్రేరేపిస్తుంది. ఇక్కడ మరో రహస్యం. అందుకే విశ్వకర్మ తనయుడు గనకే ఆ టెక్నాలజీవే ఈ ఉపాధిలో చూపించాడు వాడు. ఆ నిర్మాణం అనేటటువంటిది అదే శక్తి విశ్వకర్మలో ఉన్నప్పుడు దేవలోకాలు నిర్మించింది, అదే శక్తి సాలెపురుగులో ఉన్నప్పుడు దారపుగులు నిర్మించింది, అదే విశేషం అనమాట. కనుక భగవత్ శక్తి అంతటా ఒక్కటే, ఉపాధి బట్టి దాని వ్యక్తీకరణ ఉంటుంది. బ్రహ్మదేవుడిలో ప్రకాశించే విద్య చతుర్వేదాలు పండిస్తే ఒక మామూలు మానవుడి యొక్క ఉపాధిలో ప్రకాశించేది వాడు నోటంట మాటలను పలికిస్తుంది, అది వేదాలు కాకపోవచ్చు కానీ ఆ శక్తి మాత్రం అదే. వీడు తపస్సు పెరుగుతున్న కొద్దీ ఆ మాటలు కావ్యాలు అవుతాయి, వేదాలు అవుతాయి, వీడు క్రమంగా కూడా పరబ్రహ్మలో లీనమయ్యే శక్తి వస్తుంది. మొత్తానికి సృష్టి అంతా భగవద్ విభూతి వ్యాపించి ఉంటుంది ఆయా ఉపాధులకు అనుగుణంగా. 0 వాల్ట్ బల్బు మొదలుకొని 100 కెండల్ బల్బు వరకు విద్యుత్ ఒకటే. మరి వెలుగులో తేడా అంటే ఉపాధుల్లో తేడా వల్ల. అందువల్లనే ఈ శిల్పకళా నైపుణ్యం అంతా సాలెపురుగులోంచి కనిపిస్తుందంటే విశ్వకర్మ యొక్క తనయుడు గనక ఆ వైభవం అక్కడుందనమాట. అయితే ఇదేం చేశాడు, మళ్ళీ ఇక్కడ కూర్చుని ఇది నిర్మిస్తాను అది నిర్మిస్తానని కాకుండా ఆ వచ్చిన విద్యను అంతటిని కూడా శివార్పణం చేసుకున్నాడు. ఇక్కడ అది చాలా ముఖ్యమైన విషయం. ఈ విధంగా శివార్పణం చేసుకున్న భాగ్యం చేత కైవల్యం వచ్చింది అప్పుడు అనుకున్నారు అందరూ బ్రహ్మదేవుడి గురించి. ఈయన శపించాడా వరం ఇచ్చాడా ఈయనక? ఈయన వరం ఇచ్చాడు. ఎందుకంటే లోకాల్లో ఉన్నవాడు లోకాల్లోనే ఉంటారు. లోకం ఉన్నంతకాలం లోకం ఉంది, బ్రహ్మ లోకము స్వర్గ లోకము ఒక లోకం ఉంది కదా, కానీ లోకం లేని స్థితికి వెళ్ళిపోయాడంటే అందుకే దేవతలే అనుకున్నారు మనం కూడా పొందని దాన్ని పొందేడు అని. మనం కూడా అంటే వాళ్ళకి మనము మేము అనే అహం ఇంకా ఉన్నది. ఇది సాలెపురుగు జన్మ ఎత్తి అహాన్ని వదిలేసింది, అది విశేషం. ఆ అహంకార నిర్మూలన వల్ల మాత్రమే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మామూలు ఇహసిద్ధి లభించడానికి ఒక దండం పెట్టుకున్నా ఇస్తాడు స్వామి, ఏది వృధా పోదు. కానీ మొదటిగా మనము అనే భావంతో భగవంతుడిని ఆశ్రయించిన క్రమంగా ఆయన అంటే ఏమిటో తెలుసుకుంటూ మనల్ని మనం సమర్పించుకోవడం నేర్చుకుంటూ ఈ స్వల్పంగా ఉదయించిన భక్తిని క్రమంగా పెంచుకుంటూ సత్సంకల్పాలతో సద్గుణాలతో సదా చింతనతో స్మరణతో అవగాహనతో ప్రేమతో ధ్యానంతో పెంచుకుంటూ వెళితే అది పరాభక్తిగా వెళ్ళి సర్వం శివమయం జగత్ అనే భావన స్థిరపడుతుంది. ఆ స్థితిలోకి వెళ్ళింది ఇవి. దేవాలయాలు కట్టింది అంటే విశ్వదేవాలయమంతా విశ్వేశ్వరమయం అని దర్శించడానికే దేవాలయానికి వెళ్ళాలి. ఆ విశ్వదేవాలయమే కాదు దేహదేవాలయం అంతా కూడా నిండిపోయినది ఆ పరమేశ్వర చైతన్యమే అనేటువంటి అవగాహన కోసమే దేవాలయ దర్శనం. కనుక భౌతికమైన దాంట్లోంచి తాత్వికమైన దర్శన సిద్ధి లభింపజేయడానికి భారతీయ హైందవ మతం ఇంత పరిపూర్ణమైన విషయాలు చెప్పింది. ఇంతవరకు సాలెపురుగు కథను విని ఉంటాం, కానీ ఒక్క సాలెపురుగు కథలో ఎంత దాగి ఉందో చూసారా? అందుకే ముందే చెప్పుకున్నాం, సాలెపురుగు అని తక్కువగా తీయద్దు, శివుడు కూడా తక్కువగా తీయలేదు అని. ఎంత ఉంది గనకనే అని అనుగ్రహించాడు. ఆఖరికి దేవతలు కూడా అసూయపడేటంత సిద్ధి దానికి లభించిందంటే విశేషం అది. అనేక యోగములు అనేక పుణ్యములు ఫలిస్తే ఇటువంటివి లభిస్తాయి. ఇది పూర్వవాసనాగతమతి అనే దానికి సమాధానం. ఈ విధంగా స్వామి అనుగ్రహలీల అంత దివ్యమై విశిష్టమై ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. అందుకే ఆదిశంకరులు అన్న శ్లోకం, ఆ శ్లోకానికి వ్యాఖ్యానమే ఈ శివలీలామృతం అంతా కూడా. అందుకే ఇది మళ్ళీ చెప్పుకుంటున్న శివానంద లహరి. శివుడి గురించి ఏ మాట ఆడినా శివానంద లహరి. శివానంద లహరి అనే పుస్తకం ఒక్కటే శివానంద లహరి కాదు. శివుని గురించి తలంచుకోగానే మన గుండెలో ఉప్పొంగే ఆనంద తరంగాలు అన్నీ కూడా శివానంద లహరులే. అందువల్లనే ప్రతి మాట శివానంద లహరి కావాలి. అందులోంచి శివానందం తొణికిసలాడి పొంగి పొరలి అందులో మనం మునిగిపోయి కరిగిపోవాలి. ఆ విధంగా భావన చేస్తే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానంద లహరి విహారాసక్తం చే హృదయమిహ కిం తేన వపుషా అని ఏ శ్లోకాన్ని చెప్పుకున్నామో ఆదిశంకరుల వారిది. నరుడైనా దేవతైనా పక్షి అయినా మృగమైనా కీటమైనా ఏదైనప్పటికీ ఏ ఉపాధి అయితే ఏముందయ్యా, హృదయం నీదైతే చాలన్నాడు. కనుక హృదయం అది ప్రధానం. మనస్సును చూసేవాడు మహాదేవుడు ఒక్కడే. ప్రపంచమంతా భౌతికాన్ని చూస్తుంది, మనస్సును చూసేది పరమేశ్వరుడు ఒక్కడే. మనం అంటూ ఉంటాం మనస్సును అర్థం చేసుకో మనస్సును అర్థం చేసుకో అని. ఎంత మనం ప్రయత్నించినా ఎవ్వడికి మనస్సు అర్థం కాదు. మనస్సు అర్థం చేసుకునేవాడు మహాదేవుడు ఒక్కడే. పైగా మనస్సు ఎవడికి అర్థం కాదు కనుకనే మన రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనసులో ఒకటిన్నా బయట ఒకటి అనగలిగి లోకంలో కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. కానీ మనసులో ఏముందో పరిశీలించేవాడు, చిత్తశుద్ధిని పరీక్షించేవాడు, దానికి తగ్గ ఫలమిచ్చేవాడు పరమాత్మ ఒక్కడే. అందుకే చిత్తం కొద్దీ శివుడు. చిత్తాన్ని చిత్తేశ్వరుడికి సమర్పించడమే చేయవలసిన కర్తవ్యం. అందుకే సాలెపురుగు ఎంత చిన్నదో మనం అంత చిన్నవాళ్ళమైపోవాలి. మన బుద్ధిని చూస్తే ఈ బుద్ధి సాలెపురుగు కాదా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనలో శ్రీకాళహస్తీశ్వరుడు కనబడాలి, అది ఇక్కడ మొత్తం గమనించవలసింది. శ్రీ ఉంది, కాళం ఉంది, హస్తి ఇప్పటికీ ఉన్నాయి, ఎప్పుడో కాదు. అయితే శ్రీకాళహస్తి ఉన్నాయి, కానీ అవి ఇంకా శ్రీకాళహస్తీశ్వరుడు కాలేదు. అంటే శ్రీకాళహస్తి లక్షణము శ్రీకాళహస్తీశ్వర లక్షణం అయిపోవాలి. అంటే శ్రీకాళహస్తి అహంకారం త్యాగం చేసి ఈశ్వరుల్లో లీనమైపోతే శ్రీకాళహస్తీశ్వరుడు అవుతాడు. కనుక మనం శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేయాలి. అంటే ముందు శ్రీని సమర్పించుకుందాం. అర్థం సాలెపురుగు ఎక్కడుంది అంటే మన బుద్ధే సాలెపురుగు. మీరు గమనించండి, ఈ బుద్ధి ఏం చేస్తోంది అంటే సాలెపురుగు గూళ్ళు కట్టుకున్నట్టుగా, క్షణంలో దారాలలుగును కట్టుకున్నట్లుగా, తనలోంచి వచ్చే ఊహల ఆలోచనల దారాలతో ఎంత ప్రపంచాన్ని ఎంత సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటుందండి. గమనించండి, ఇక్కడికి ఇప్పుడికిప్పుడు మన బుద్ధి ఈ లోంచి ఒక దారం బయలుదేరి ఒక ఊహ బయలుదేరి అమెరికా దాకా వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ మన అబ్బాయి గారు ఉంటే వాళ్ళు చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ అట్నుంచి స్విట్జర్లాండ్ వెళుతుంది, ఇంకా అట్నుంచి వెళ్ళి సినిమా థియేటర్లో కాసేపు కూర్చుని మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే ఈ దారం సాలెపురుగు కట్టిన గూడు కన్నా చాలా విస్తృతిగా ఉంది. ఇంత దారం పెరుగుతున్నప్పుడు కూడా సాలెపురుగు నుంచి లింక్ తగలే. అలాగే మన బుద్ధిశక్తే సాలెపురుగు. ఈ బుద్ధిశక్తి ఈ ఆలోచనలన్నీ అటు ఇటు పంపించి పిచ్చిగూడు కట్టుకోకుండా ఆ పరమాత్మక నివాసమైన ఆలోచనలు కట్టుకోవాలి. అది సాలెపురుగు మనకు చెప్పిన సందేశం. మన నుంచి వచ్చిన ఆలోచనల దారాలు ఊహల దారాలు మందిరాలై పరమాత్మ కోసం అంకితమైనప్పుడు, మన ఆలోచనల్లో ఊహలలో ఆ ఉమాపతి మెరసినప్పుడు మన బుద్ధి అనే సాలెపురుగు ఆయనలో లీనమైపోతుంది. ఇంకా రెండు మిగులున్నాయి మనలో. సాలెపురుగు వెళ్ళిపోయింది కానీ సర్పం ఏనుగు మిగులున్నాయి. ఇవి కూడా మనలోనే ఉన్నాయి. బుద్ధినిచ్చేసాం కనుక ఆ రెండు ఇచ్చేయడం సులభమే. వాటి యొక్క కథని రేపు చెప్పుకుందాం. ఈరోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణం.
1: ఓం నమశివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్.
1: ఓం నమశివాయ.

ఉపవాదయక్షలవేక్షయమానమేవాదాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ

ష్టాక్షరాయత్రేకాయత్రం కాదత్తమలం కాదత్తమలమేవేనా స్నాకాదశ్వరాక్షరాష్టత్రయ్యంజనకం సవనం.

్రహ్మణ్యాగ్రంథే ధ్వమ్మ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ

మిత్రయూషమద్రగలిపశుధమానం పురాతలుపాదైవం మిత్రోదేశమక్రోదం చక్రుడ అసమక్షమిష్యంతేస్తాదేవేదమో భగవరాజానగ

శివం కేనాభిబంధాపరమరతాంగేన కర్మాణి కోరుణః శేణ పద్యం జిమన్యేన కేన భవం యదక్షరణం కేన శక్తిం చ శ్రద్ధాంజయ

దక్షిణం బ్రహ్మగుణకిం గురు బ్రహ్మ బ్రహ్మ అనుష్మ నక్షత్రం క్షత్రముచ్యతే బ్రహ్మదేవాం అనుక్షీయ

సంవేదేణ పదాత్మాక్రేర్వదయోదుక్రామే హరేణ్యశ్చాత్మోేన స్వామయేమే శిదం పరేష్ యుహాన్యవరాజ పరాహిలో సైన్యతం నష్టాత్మ సైన్యవర

ఆగతం అభాస్పర్శేదం వేషమరోస్పర్శ్రో మేహి ప్రధాయం ధర్మహిం పైత్వ్యమన్మహే వయమ్ శిరగ శిరగా

ఇంద్రశౌరస్థేంద్రశ్చేంద్రశ్చరంస్థేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్చేంద్రశ్

ఇంద్రస్యోదస్తేంద్రస్య సహస్తేంద్రస్య బలం స్థేంద్రస్య వీర్యాహం స్థేంద్రస్య రమణం స్థా శిష్కరే యోగాయ భోమయోగైర్భోజనజ్ఞే ఇంద్రస్యోదస్తేంద్రస్య సహస్తేంద్రస్య బలం స్థేంద్రస్య వీర్యాహం స్థేంద్రస్య రమణం స్థా శిష్కరే యోగాయ భోమయోగైర్భోజనజ్ఞే ఇంద్రస్యోదస్తేంద్రస్య సహస్తేంద్రస్య బలం స్థేంద్రస్య వీర్యాహం స్థేంద్రస్య రమణం స్థా.

జమస్యమాగచ్చాం శుక్రమాజో అస్మాభూత్ర ప్రజాపేర్వోధాం నాస్మై లోకాయ సాగరే విశ్రవిణాం భాగస్థా

సంభవాదః సముద్రం నక్షరీరో నిష్పాణయో నిపతిరీతః హరిష్కాయ సోమాచ నశ్చిజనామద హరిత్రా ఆపో అపరిత్రమస్మద ప్రాస్మదే నోదం సుప్రయీత ప్రవిశ్వప్యం ధర.

అంతరిక్షమంతరిక్షాత్రిక్షాత్రిరం వరం విష్ణ సమాజీత్తం ప్రాణోజనాదో కృష్ణోక్రవోరవత్నోరం శిరమేణం నిమస్తం నిర్భయా బోధో

0: విస్మరే పయస్వాజ్ఞానశరమం సమ్మాతం శ్రేణవర్చరేవర్చరం ప్రజనాథమాయూఢ విద్యుమ్మే అక్షేవాయుద్యాత్సే జరగ్రేణ్యమేషవాజర్వాజపృష్టం జనయంత
1: ఓం నమశ్శివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
1: ఓం నమశ్శివాయ.